శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు క్రీస్తుకం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. ఇప్పటి సమయం 5:59 శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఇప్పుడు సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో పితృవాక్య పరిపాలన గురించి శ్రీ సుశర్మ గారు అందించే వివరాలు వింటారు.

0: శ్రీరామచంద్రుని ముత్తాత గారైన దిలీప్ మహారాజును అందరూ పిత అని పిలిచేవారు. తండ్రి, ఉపనయనకర్త, విద్యాదాత, అన్నదాత, భయత్రాత ఈ ఐదుగురు పితృ సమానులని చెప్పబడతారు. అట్టి తండ్రి చెప్పిన పనిని చేయుట పితృవాక్య పాలన చేయుట అని అంటారు. ఆ విధంగా పితృవాక్య పాలన చేయాలని మానవులందరికీ ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు తల్లి కౌశల్యకు తెలియజేస్తూ ఇలా అంటాడు. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరసా గంతుం ఇచ్ఛామ్యహం వనం. అమ్మా, తండ్రి ఆజ్ఞను జవదాటకు నేను అసక్తుడను. శిరసా నీకు ప్రణమిల్లుచున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. దయతో అనుమతింపు అని తెలిపి ఆ విధంగా తండ్రి ఆజ్ఞను శిరసావహించిన పుత్రుల గురించి తెలుపుతూ ఖండుడోని మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రత దీక్షాదక్షుడు, ధర్మరహస్యములను బావుగా ఎరిగినవాడు అయినను తండ్రి ఆజ్ఞను తల్లదాల్చాడు. అట్లే జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాలించినవాడు. అంతేకాదు, వీరి వల్లనే ధర్మజ్ఞులైన తదితరులు పెక్కుమంది తండ్రుల ఆజ్ఞను అనుసరించి నడుచుకుండ్రి. పిత్రాజ్ఞ కాదనరానిది. కావున పితృబాధల హితమునకై నేను వనములకు వెళ్ళదనని వాల్మీకి రామాయణములో రాముడు తల్లితో పలికను. శ్రీమదాంధ్ర మహాభారతంలో యయాతి కుమారుడైన పూర్వుడు తండ్రి ఆజ్ఞను పాలించి తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చి తండ్రి ముసలితనాన్ని తాను తీసుకుని పితృవాక్య పాలన చేశాడు. తండ్రి తన కుమారుని పితృవాక్య పాలనకు మెచ్చి అతన్నే చక్రవర్తిగా చేశాడు. ఆ సందర్భంలో యయాతి కుమారుడు ఎలా ఉండాలో చెప్తూ, తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని పలు కథలో చేకునడేని వాడు తనయుండనబడునే పితృధనమునకు అర్హుండగునే. కొడుకు తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన పని చేయక వారి మాట కాదనవాడు కొడుకు అనబడడు, తండ్రి సొమ్ముకు అర్హుడు కాడంటాడు. పూరుడు కొండుకయ్యను భూరి గుణ జ్యేష్ఠుడును సుపుత్రుడు అవనీ భార సహిష్ణుడు ఆతడ కోరిన కార్యంబుదీర్చి కుశలుండగుటం. తండ్రి మాటను పాటించడం వలన యయాతి చిన్నవాడైనప్పటికీ పూర్వునే చక్రవర్తిగా చేశాడు. తన మాటను గౌరవించే ప్రతి తండ్రికి ఆ కుమారునిపై తప్పక మమకారం ఉంటుంది. అట్లే తండ్రి ప్రతీపుని ఆజ్ఞ మేరకు శంతనుడు గంగాదేవుని వివాహమాడెను. నాస్తి పితృహు సమో గురుహు, తండ్రితో సమానమైన ది గురుదేవుడు లేడు. గాయత్రి మంత్రాన్ని తండ్రి మాత్రమే కుమారునికి ఉపదేశిస్తాడు. సర్వదేవమయః పిత, తండ్రియే సకల దేవతా స్వరూపుడు అని పురాణాలు తెప్తున్నాయి. దుర్యోధనుడు తన తండ్రి అయిన దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని ఆజ్ఞను ఏనాడూ పాటించలేదు. జీవితంలో అనేక కష్టాలు పడ్డాడు. చివరకు భీముని చేతిలో నికృష్టంగా మరణించాడు. తండ్రికి ఈనాడు తమ కుమారుడు ఇస్తున్న గౌరవం ప్రశ్నార్థకమే. ఇన్ని ఉద్ధరణాశ్రమాలు రావడానికి తండ్రి మాటలను తృణీకరించడమే. కొన్ని దశాబ్దాల క్రితం వరకు సమాజంలో ఉమ్మడి వ్యవస్థ పటిష్టంగా ఉండేది. తాత, తండ్రి, తల్లి, పిల్లలు అందరూ ఒక కుటుంబంగా సహజీవనం చేసేవారు. యజమాని అయిన తండ్రి మాటను అందరూ గౌరవించేవారు. ఇంట్లో శుభకార్యానికి శుభలేఖ వేస్తే కుటుంబ పెద్దగా తండ్రి పేరు మీద వేసేవారు. ఆ పద్ధతి మారడం దురదృష్టం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేక సంప్రదాయాన్ని చాలామంది పాటించట్లేదు. తండ్రి ఆజ్ఞను పాలించేవారు అక్కడక్కడే కనిపిస్తున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. తండ్రికి కొడుకు పుట్టినతోడనే సంతోషం కలుగుదు. జనులు ఆ కొడుకును చూచి పొగడుచున్నప్పుడు, కీర్తిగన్నప్పుడు సంతోషము పుట్టును. ఆ పుత్రోత్సాహము దూరము కాకుండా పిత్రాజ్ఞను పాటించండి. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పిత్రాజ్ఞను పాటించాలి. అదే కుటుంబానికి క్షేమం, అదే తండ్రికి ఆనందం.
1: మీరు వింటున్నారు 101.8 MHz మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా చేను ముచ్చట్ల కార్యక్రమంలో పచ్చి రొట్టె సాగు ప్రాముఖ్యత.

0: వ్యవసాయంలో వచ్చేటువంటి లాభాల గురించి రైతులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ మరి సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా ప్రధానమైనది పచ్చి రొట్ట అని చెప్తుంటారు, ఈ పచ్చి రొట్ట ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, పచ్చి రొట్ట వల్ల ఈ సేంద్రీయ కర్బనం ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది, పచ్చి రొట్ట పైరులుగా ఏ రకాలు వేసుకుంటే భూమి సారవంతమయ్యడానికి అవకాశం ఉందంటారు?
1: మంచి ప్రశ్న వేశారండి. సేంద్రీయ వ్యవసాయంలో మొట్టమొదటగా భూమిని తయారు చేసుకున్న వెంటనే తొలకరి వర్షాలు పడగానే మనము ఈ పచ్చి రొట్ట ఎరువులను కానీ మన భూమికి కానీ చల్లుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ చల్లుకున్న పచ్చి రొట్ట ఎరువులు ఒక 25-30 రోజుల్లో మళ్ళీ తిరిగి భూమిలోనే కలిగి దున్నుకొని భూమి యొక్క భూసారాన్ని పెంపొందించుకోవడానికి వీలుంటుంది. కనుక ఈ పచ్చి రొట్ట ఎరువుల్లో ముఖ్యమైనవి జనుము కానీ, జీలుగ కానీ, పిల్లి పెసర కానీ, దయంచియా కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే భూమిలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. తద్వారా మనం పైపాటుగా నత్రజని ఎరువులు వేయకుండా మన భూమికి పచ్చి రొట్ట ద్వారా వచ్చే నత్రజని శాతమే సరిపోతుంది. కాబట్టి సాగు ఖర్చు చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళం అంటాము. అలాగే దిగుబడి వచ్చేటప్పుడు నాణ్యమైన దిగుబడి కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. కనుక పచ్చి రొట్ట ఎరువులు మొట్టమొదటిసారిగా తొలకరి వర్షాలు పడగానే 1 ఎకరాకి 6 నుంచి 12 కేజీల వరకు మనం వేసుకోవచ్చు. విత్తనం అనేది మనకు లభ్యంగా ఉన్నట్లయితే మ్యాక్సిమము 13-14 కేజీల దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొన్ని రకాల పొలాలు చాలా తక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది, ఎర్ర నేలల్లో వాటి యొక్క నేలను పట్టుకునే స్వభావం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్ర నేలల్లో అలాగే ఇసుక నేలకు సంబంధించిన చెల్కా నేలల్లో దాదాపు 10 నుంచి 12-13 కేజీల వరకు కూడా జనుము కానీ, జీరో కానీ, పిల్లి పెసర కానీ వేసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగం ఉంటుందండి. ముఖ్యంగా సాగు ఖర్చు అనేది తగ్గుతుందండి. మొట్టమొదటగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక యూరియా ఎరువు కొనాలన్నా, ఒక డిఏపి ఎరువు కొనాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క పచ్చి రొట్ట విత్తనాల ధర కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. వీటిని వేసుకున్నందువల్ల దాదాపు మనం 1 ఎకరాకి 3 నుంచి 4 వేల వరకు కూడా రైతులు ఆదాయాన్ని పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ విధంగా పచ్చి రొట్ట ఎరువులను భూమికి వేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు, రెండవది భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు. అంటే అది భూసారాన్ని మనకు తెలియజేస్తుంది. ఎంత సేంద్రీయ కర్బనం అనేది మన భూమిలో ఎక్కువగా ఉంటే మన పంటకు అంత నాణ్యమైన దిగుబడి వస్తుంది. కనుక ఈ రెండు లాభాల వల్ల రైతులు తప్పనిసరిగా పచ్చి రొట్ట ఎరువులు తొలకరిలో సాగు చేసుకొని భూమిలో కలిదునుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మన తండ్రులు, వారి పూర్వీకులు కూడా ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా భూమిలో ఉన్న భూసారాన్ని బట్టే పంటలు సాగు చేయటం అనేది జరిగింది. రానున్న కాలంలో మనము ఆహార ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఎరువుల వాడకం పైన రైతులకు ఆసక్తి అనేది కలిగించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు కావలసిన దానికంటే ఎక్కువగా రసాయనిక ఎరువుల మోతాదుని వాడడం వల్ల భూమి, అలాగే నీరు, పంట మరియు పంట ఉత్పత్తులన్నీ కూడా మనకు ఆ యొక్క రసాయనాలతోటి కలుషితమైపోతున్నాయి. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు సేంద్రీయ పదార్థం ఉన్న పొలాల్లోనే కాకుండా సేంద్రీయ పదార్థం తక్కువ ఉన్న ఎర్ర భూముల్లోనూ, అలాగే ఇసుక భూముల్లోనూ కూడా తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయం అయితేనేమి, ప్రకృతి వ్యవసాయం అయితేనేమి, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో పెట్టుబడి లేని వ్యవసాయం అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మంచి పద్ధతులు అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రసాయనిక ఎరువుల వాడకాన్ని చీడపీడల తగ్గించి సాగు ఖర్చును తగ్గించుకొని, అలాగే ఆ సాగు ఖర్చును తగ్గించుకొని నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవడం అనేది ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రధానమైన ఉద్దేశము. కనుక రైతులు భూమి తయారీ దగ్గర నుంచి పంటను తీసుకొచ్చే వరకు కూడా తప్పనిసరిగా రసాయనాలు తక్కువగా తగ్గించుకోవాలి, అలాగే భూసారాన్ని పెంపొందించుకునే పచ్చి రొట్ట ఎరువులు అయితేనేమి, అలాగే దిబ్బ ఎరువులు అయితేనేమి, వర్మీ కంపోస్ట్లు అయితేనేమి, తర్వాత ఇంకా దానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలను భూమికి చేర్చుకోవడం అయితేనేమి చేసినందువల్ల రసాయనాలు తగ్గించుకున్న సేంద్రీయ వ్యవసాయం అనేది మనకు జరగడం జరుగుతుంది. కనుక ఏ రకమైన సరే, ఏ పంట అయినా సరే, సాధ్యమైనంత వరకు మనము రసాయనిక ఎరువులు అయితేనేమి, పురుగు మందులు అయితేనేమి తగ్గించుకోవడం అనేది రైతులు చేపట్టవలసిన ప్రధానమైన కర్తవ్యం. రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినందువల్ల ముందు భూమి అనేది కలుషితమైపోతుంది. మనము భూమికి చేర్చుకోవలసిన కంపోస్ట్ ఎరువులు, దిబ్బ ఎరువులు, అలాగే వానపాముల ఎరువులు చేర్చుకోనందువల్ల

పాడి పంట ఉంటేనే సేంద్రీయ వ్యవసాయం సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుత తరంలో ఆవశ్యకత ఎంతవరకు ఉంది, దీనివల్ల ఎటువంటి లాభాలున్నాయి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ఈ వరప్రసాదరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా మరి ఈ సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి, సేంద్రీయ

0: భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ అంటారు, సేంద్రీయ కార్బన పదార్థం అంతా కూడా పనికి రాకుండా పోతుంది, నిరుపయోగమవుతుంది. తద్వారా మొక్క పెరుగుదల తగ్గుతుంది. అలాగే మొక్క పెరిగినా కానీ ఆ యొక్క మొక్కకు అన్ని రకాల పురుగులు, చీడపీడలు, తెగుళ్ళు అనేవి రావడం ఆస్కారం ఉంది. కనుక రైతులు అనేవి ఎప్పుడు కూడా వారి యొక్క వ్యవసాయంలో తప్పనిసరిగా రసాయనిక ఎరువులు మాత్రం చాలా వరకు తగ్గించుకోవాలి. భూమికి అవసరమైన సేంద్రీయ పదార్థాన్ని చేర్చుకుని, అలాగే వెర్మి కంపోస్ట్ ఎరువులు అయితేనేమి, దిబ్బ ఎరువులు అయితేనేమి, తర్వాత వానపాము ఎరువులు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా భూమి యొక్క భూసారం అనేది పెరుగుతుంది. తద్వారా పంట దిగుబడి పెరుగుతుంది, నాణ్యత కూడా మనము మంచిగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతులు తప్పనిసరిగా వెదర్ బేస్డ్ ఫోర్కాస్ట్ అంటే మనకు వాతావరణంలో జారీ చేసే హెచ్చరికలను బట్టి ఏ పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేసుకుంటే సకాలంలో మనం ఆ పంటను చేతి తీసుకోవచ్చు అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ పంటలను సాగు చేసుకోవాలి. ముఖ్యంగా స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలి, అపరాలు, పప్పుధాన్యాలు, అలాగే చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవాలి. ఎక్కడైనా సరే నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా వాణిజ్య పంటలు, అలాగే వరి పంటను సాగు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి సాగును రైతులు తీసుకున్న వాళ్ళు అవుతారు. మనకు గోవుకు సంబంధించిన కానీ గేదెలకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా మన పొలాల్లో మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకు రెండు మూడు పాడి పశువులు కానీ పాడి గేదెలు కానీ ఉన్నట్లయితే వాటి ద్వారా మనకు ప్రతిరోజు కూడా పేడ అనేది లభ్యమవుతూ ఉంటుంది. పేడతో పాటు అవి తిన్న వ్యర్థాలన్నీ కూడా మనము ఒక పిట్లాగా తీసుకుని, అంటే ఒక చిన్న గుంతలాగా తీసుకుని ఆ గుంతలో మనం వేసుకున్నట్లయితే అవి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కనుక మనకు నెలకు కానీ రెండు నెలలకు కానీ ఈ విధంగా కుళ్ళిన ఎరువులను మనకున్న పొలంలో మనం వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి భూసారాన్ని మనము పెంచుకున్న వాళ్ళం అవుతాం.
1: సేంద్రీయ వ్యవసాయం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా రసాయన ఎరువుల వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటకాభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు.

0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచీ వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్రమంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైమ్ రిజల్ట్స్, రియల్ టైమ్ ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తామన్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తామన్నాను. వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం, అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు. ఇందులో
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరులోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సీఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం

0: పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాదులో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజీ గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
1: ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:30కు మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. అనంతరం 7:45కు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం అనంతరం మీకు నచ్చిన మీరు మెచ్చే లేటెస్ట్ మూవీస్ నుంచి మంచి మంచి సాంగ్స్ మీకోసం.

ఈ కార్యక్రమం అనంతరం 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచనశ్రీ కె శ్రీను. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం 8:30. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక 9:30 మహిళా

భారతి. స్త్రీల కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఊబకాయం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు, ఇంకా శ్రీమతి ఎం సూర్యకుమార్ గారి లక్ష్యం కథానిక వింటారు. ఇక ఈ పగలు 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు, 1 గంట 30 నిమిషాలకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఇక ఈ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ దివాకర్ బాబు గారి రచనలో రేపేంది నాటిక వింటారు. ఇక రాత్రి 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఈ రాత్రి 7:30 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. పెరటి తోటల పెంపకము, లాభాలు ఈ అంశం గురించి దర్శి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:40 వికసిత భారత్ ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం చిలేవింటారు. 8 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి. అనంతరం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించిన వివరాలు వింటారు. ఈ రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజులో సినిమా పాటలు వింటారు. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. 10 గంటలకు రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:40 మధురి గీతాలు వింటారు. రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆగ శివణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్ కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్

0: సాగిస్తున్న క్రమబద్ధమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिमाण
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు, దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యులు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్ల్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబిడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడుదల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
2: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document, reflecting judicial thought shaped by experience, constitutional discipline, and public responsibility. The title, The Voice of Justice, is

0: particularly meaningful, because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
1: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమిన, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 తర్వాత లారోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్బర్క్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం? గత 17 సంవత్సరాలుగా మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ప్రతి బుధవారం ఉదయం 7:15 వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. మరి మన ఈ కార్యక్రమం విని చాలామంది కూడా ఉద్యోగాలు సంపాదించామని మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి కూడా శ్రోతలకు తెలుసు. త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు అలాగే ఉద్యోగాలు సాధించాలనుకుని ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్లాన్ ప్రకారం టయాన్ని వృధా చేయకుండా చక్కగా ఒక ప్లానింగ్ వేసుకొని చదివినట్లయితే మీరు కన్న కలలను ఖచ్చితంగా నిజం చేసుకుంటారు. అలాగే మరి సమాజానికి సేవ చేయాలనుకునే వారికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఎంతో అవకాశాన్ని ఇస్తాయి. డైరెక్ట్గా గ్రూప్ 1 అయితే డిప్యూటీ కలెక్టర్, డివైఎస్పీ, ఎక్సైజ్ సూపర్నెంట్, అలాగే గ్రూప్ 2లో అయితే డిప్యూటీ ఎంఆర్ఓ, ఇంకా మరి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇలాంటి చాలా పోస్టులు నోటిఫికేషన్లో రానున్నాయి.

కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం మీరు చదివినట్లయితే మీ టార్గెట్ను మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. మరి అందుకు మేము ప్రతి బుధవారం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమం ఒక చక్కని వేదికగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి, వివిధ విభాగాల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయి. మీ జీకే స్థాయి ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్రతి బుధవారం మేము ప్రసారం చేస్తున్న మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఒక చక్కని వేదికగా ఉపయోగపడుతుందని భావిస్తూ మరి వీ విష్ ఆల్ ది బెస్ట్. మరి ఎప్పట్లాగే మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలను లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, భారతదేశంలో వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ప్రశ్న మరోసారి, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఉత్తరప్రదేశ్? ఇక రెండో ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏది? ఏ నైలు నది, బి అమెజాన్ నది, సి గంగానది, డి మిస్సిపి నది? రెండో ప్రశ్న మరోసారి, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏది? ఏ నైలు నది, బి అమెజాన్ నది, సి గంగానది, డి మిస్సిపి నది? ఇక మూడో ప్రశ్న, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాద్, బి ముంబై, సి బెంగళూరు, డి చెన్నై? మూడో ప్రశ్న మరోసారి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఏ హైదరాబాద్, బి ముంబై, సి బెంగళూరు, డి చెన్నై? ఇక నాలుగో ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఏ సివి రామన్, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి మదర్ థెరిస్సా, డి అమర్త్య సేన్? ఇక ఐదో ప్రశ్న, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ గోదావరి, బి కృష్ణ, సి కావేరి, డి తపతి? ఐదో ప్రశ్న మరోసారి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? ఏ గోదావరి, బి కృష్ణ, సి కావేరి, డి తపతి? ఇక ఆరో ప్రశ్న, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు? గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు? ఏ ఆల్బర్ట్ ఐన్స్టీన్, బి ఐజక్ న్యూటన్, సి గెలీలియో, డి నికోలా టెస్లా? ఆరో ప్రశ్న మరోసారి, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, లా ఆఫ్ గ్రావిటీని కనుగొన్నది ఎవరు? ఏ ఆల్బర్ట్ ఐన్స్టీన్, బి ఐజక్ న్యూటన్, సి గెలీలియో, డి నికోలా టెస్లా? ఇక ఏడో ప్రశ్న, స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఏ మౌలానా అబుల్ కలాం ఆజాద్, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డి ఛాన్ మదాయి? ఏడో ప్రశ్న మరోసారి, స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఏ మౌలానా అబుల్ కలాం ఆజాద్, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, డి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డి జాన్ మదాయి? ఎనిమిదో ప్రశ్న, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఏ జూన్ 5, బి జూలై 11, సి ఆగస్టు 15, డి సెప్టెంబర్ 5? ఎనిమిదో ప్రశ్న మరోసారి, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఏ జూన్ 5, బి జూలై 11, సి ఆగస్టు 15, డి సెప్టెంబర్ 5? ఇక తొమ్మిదో ప్రశ్న, ఇటీవల 2026 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఇటీవల 2026 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి హైదరాబాద్, డి బెంగళూరు? తొమ్మిదో ప్రశ్న మరోసారి, ఇటీవల 2026 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ ముంబై,

బి న్యూఢిల్లీ, సి హైదరాబాద్, డి బెంగళూరు. ఇక 10వది, ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 ఎంపికైన ఆచార్య రణ్చోళ్లాల్ గోస్వామి ఏ సంగీత శైలికి చెందినవారు? ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 ఎంపికైన ఆచార్య రణ్చోళ్లాల్ గోస్వామి ఏ సంగీత శైలికి చెందినవారు? ఏ హిందుస్థానీ సంగీతం, బి కర్ణాటక సంగీతం, సి హవేలీ సంగీతం, డి సూఫీ సంగీతం. ఈ 10 ప్రశ్నలకు మీరు లైవ్లో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: సోమవారం ఈనాటి కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరు చూద్దాం మరి. హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు బంగారు గుప్తా.
3: చెప్పండి గుప్తా గారు. అవునండి.
4: ఓకే సార్.
3: అవును చెప్పండి.
4: నేను వరుసగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఎక్కువ టైం వృధా కాకుండా
3: చెప్పండి. చెప్పండి. సరే, కొద్దిగా వినిపించట్లేదండి, క్లారిటీ లేదు. ఒకసారి ఫోన్ దగ్గర పెట్టుకోండి మీ మౌత్ ప్లీజ్.
4: మొదటి ప్రశ్న ఆన్సర్ ఉత్తరప్రదేశ్.
3: రైట్ అండి, నెక్స్ట్ చెప్పండి.
4: రెండో ప్రశ్న ఆన్సర్ ఏ నైజర్. మూడో ప్రశ్న ఆన్సర్ బెంగళూరు అండి. నాలుగో ప్రశ్న ఆన్సర్ నాకు నోట్ చేసుకోవడానికి చెప్తే చెప్తాను.
3: నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
4: ఆప్షన్ చెప్పండి.
3: సివి రమన్, రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ థెరిస్సా, అమర్త్య సేన్.
4: ఆప్షన్ సి అనుకుంటున్నాను అండి.
3: చెప్పండి. ఐదు.
4: ఐదో ప్రశ్న ఆన్సర్ బి అండి, కృష్ణానది అండి.
3: ఆరు.
4: ఆరో ప్రశ్న తెలియదు నాకు ఆన్సర్.
3: ఏడు.
4: ఏడో ప్రశ్న ఆన్సర్ తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆచార్య గారు.
3: మీరు ఏబిసిడి చెప్పాలండి. ఎట్లా అంటే మనం అలా చెప్పాం కదా, సిస్టమ్ ఒకటి ఉంది కదా, అలా చెప్పాలి ఈసారి. చెప్పండి.
4: అబ్దుల్ కలాం ఆచార్య గారు.
3: నెక్స్ట్ అండి. నెక్స్ట్. నెక్స్ట్ ఎనిమిది.
4: ఎనిమిది జూలై 11 ఆప్షన్ బి.
3: ఆప్షన్ బి.
4: తొమ్మిదో ప్రశ్న ఆన్సర్ నాకు అడిగే లేదండి. పదో ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ హిందుస్థానీ కవర్ అనుకుంటున్నానండి. కార్యక్రమం చేయనట్టు చాలా 18 సంబంధించి యథావిధిగా దీర్ఘ ప్రవర్తమానంగా కొనసాగుతుంది, ఇలా కొనసాగాలని కోరుకుంటూ కేసీ డైరెక్టర్ గారు, అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు, అటువంటి జీవన్ సార్కి, మక్క గారు, వాళ్ళపై మహాలక్ష్మి గారికి, మన విజ్ఞాన కాలం
3: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా, లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, ప్రశ్నోత్తరాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08596223393.
5: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: సో కార్యక్రమంలో తరాస్త చూద్దాం మరి. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు నాగభూషణ్ రెడ్డి సార్, కడప నుంచి.
0: నాగభూషణ్ రెడ్డి గారు, కడప.
1: అవునండి,
0: ఏం చేస్తుంటారు సార్?
1: నేను జాబ్ చేస్తుంటాను.
0: వెరీ గుడ్, చెప్పండి సార్, సమాధానాలు.
1: ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మధ్యప్రదేశ్.
0: సార్, ఏబిసిడీలు చెప్పండి సార్ ప్లీజ్. మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాం
1: ఓకే
0: కదా, చెప్పండి.
1: సరే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బి, ఆడది తెలియదు, ఫోర్త్ వన్ వచ్చేసి బి. ఫిఫ్త్ వన్ వస్తారు సార్?
0: ఏంటండి, సిక్స్త్ వన్నా?
1: ఫిఫ్త్ వన్ ఐదోది.
0: నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? గోదావరి, కృష్ణా, కావేరి, తపతి.
1: ఏ అండి ఆన్సర్.
0: ఓకే అండి, నెక్స్ట్.
1: నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి సిక్స్త్ తెలియదు, సెవెంత్ వన్ వచ్చేసి బి అండి, రవీంద్రనాథ్. సెవెంత్ వన్ ఏ అండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎయిత్ వన్ అడుగుతారు ఒకసారి
0: సార్? ఆల్రెడీ చెప్పాము సార్, మన కాల్స్ వస్తూ ఉంటాయి లైవ్లో, ఒక్కోటి 3 సార్లు చెప్పాము. సరే, చెప్తున్నాము. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? ఏ జూన్ 5, బి జూలై 11.
1: బి
0: ఓకే, చెప్పండి
1: నైన్త్ వన్
0: సార్. అన్నీ లైవ్లు అడిగితే 1, 2, 3 సార్లు చెప్పాను సార్, మనకు శ్రోతల కాల్స్ వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా రికార్డ్ రాసుకోండి. ఇటీవల 2026 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 ఎంపికైన ఆచార్య రణ్చోళ్లాల్ గోస్వామి ఏ సంగీత శైలి చెందినవారు? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, మనము ఒక్కొక్క ప్రశ్నను 3 సార్లు చెప్పాము. దయచేసి లైవ్లు అడిగితే శ్రోతల ఫోన్ కాల్స్ మనం రిసీవ్ చేసుకోలేము, కాబట్టి దయచేసి లైవ్లు అడగొద్దు, ముందే రాసుకోండి. చాలా నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాం మనం.

మీరు వింటారు 101.9 మెగాహెర్ట్జ్ మార్కప్పురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223239.

0: మనకి ఫోన్ కాల్ వస్తుంది, శ్రోత ఎవరో చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: ఇక్కడ నా పేరు నరసింహాచారి, గజ్వేల్, తెలంగాణ.
0: నరసింహాచారి గజ్వేల్.
1: గజ్వేల్, గజ్వేల్.
0: వెరీ వెరీ గుడ్. చెప్పండి చెప్పండి.
1: ఒకటి సి, రెండు బి, మూడు సి, నాలుగు బి, ఐదు బి, ఆరు బి, ఏడు ఏ, ఎనిమిది బి, తొమ్మిది బి, పది ఏ.
0: చక్కగా చెప్పారు చారి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మరి నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. మరి గుడ్ మార్నింగ్ అండి.
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పేరేం పేరు
1: సార్? నా పేరు పొప్పరాజు శ్రీనివాస్ సార్.
0: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు
1: సార్? చాలా బాగున్నాను సార్, నువ్వు కూడా బాగున్నాను అనుకుంటున్నాను.
0: చెప్పండి, చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాము, చెప్పండి.
1: ధన్యవాదాలు సార్. ఈరోజు జూలై 15వ తేదీ సార్.

0: ప్రపంచ యూత్ స్కిల్డ్ హీరోలు.
1: అవునండి.
0: అందులో భాగంగా మీరు వైశాల్యంలో అతి పెద్ద రాష్ట్రం అడిగారు, రాజస్థాన్ సార్. ప్రపంచంలో అతి పెద్ద నది అమెజాన్ నది. మరి సైన్స్ సిటీ, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ లాగానే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలవబడేటువంటి ఒక నగరం బెంగళూరు నగరం. భారతదేశ ఐటీ రంగంలో ముందున్నటువంటి నగరం కూడా బెంగళూరు. 1913లో నోబెల్ బహుమతి పొందినటువంటి ఆసియా వాసిగా మొదటి భారతీయుడిగా ప్రవాసంలోకి ఎక్కిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేటువంటిది ప్రధానమైనటువంటిది కృష్ణానదికి సంబంధించినటువంటిది. లా ఆఫ్ గ్రావిటీ అని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం సార్, న్యూటన్.
1: న్యూటన్ ఆరుది.
0: స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో జూలై 11వ దీని 1989 నుండి ప్రపంచ జనాభా దినంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది, అంటే 500 కోట్లకు చేరుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 89 నుంచి జూలై 11వ తేదీని జనాభా దినంగా మనం
1: జరుపుకుంటున్నాం.
0: అందులోనే భాగంగా ఈ రోజు సర్వ్ కూడా ఉంది మనకి. 2026 మనకు జరిగినటువంటి బ్యాడ్మింటన్ ఓపెన్ పోటీ ఢిల్లీలో జరిగింది.
1: ఢిల్లీ సార్. ఓకే అండి. నెక్స్ట్ 10.
0: సార్ 10వ ప్రశ్న మాకు సరిగా వినపడలేదు సార్. సరే నేను అరగదలుచుకోలేదు కానీ నేను పాస్ చేస్తున్నాను దాన్ని, దయాన్ని వేస్తూ నేను. మాకు చాలా బాగున్నాయి సార్ ప్రశ్నలు. అంటే కరెంట్ అఫైర్స్ స్టార్ జీకే కలిపి ఉన్నట్లుగా అందరు పిల్లలు చెప్పగలిగేటట్లుగా బాగున్నాయి సార్.
1: థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఇలానే మీరు ఇలానే పిల్లలు పెద్దలకి అనుకూలంగా ఉండేటట్టుగా తయారు చేయాలని ఆకాశవాణి మార్కాపురి యాజమాన్య వారికి ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్టు సార్.
1: థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ కాంప్లిమెంట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి.
0: ఎంతో మంది ఈ ప్రోగ్రామ్ వింటున్నారు.
1: అవునండి.
0: ముసలి వాళ్ళు కూడా వింటున్నారు. మాకు ఎంతో మంది కాల్ చేసి బజార్లో కనపడినప్పుడు చెప్తున్నారు.
1: అవునండి. ఓకే
0: ఓకే. వింటున్న శ్రోతలందరికి ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ముఖాన్ మొటిమలా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: సో మరి కాలర్స్ ఫోన్ చేస్తున్నారు, నెక్స్ట్ కాలర్ చూద్దాం మరి. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి, శ్రీహరి అండి. నా పేరు
0: శ్రీహరి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్, సమాధానాలు.
1: ఫస్ట్ సి, సెకండ్ సెకండ్ ఏ, థర్డ్ సి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ ఏ, ఎయిత్ బి, నైన్త్ న్యూఢిల్లీ అండి. ఏ ఆప్షన్ అనుకుంటది కదా, నైన్త్ న్యూఢిల్లీ. టెన్త్ వచ్చేసి హవేలీ సంగీతం అండి అది.
0: ఓకేనండి,
1: అది ఆప్షన్ రాసుకోలేదు.
0: పర్లేదండి, సీలేండి.
1: చాలా సేపు అయిందండి రింగ్ అయింది, ఫస్ట్ సారి కలవలేదు. మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగా చూస్తుంటాము, మీ వాయిస్ కూడా చాలా బాగుంటది.
0: థ్యాంక్ యూ అండి శ్రీహరి గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: ఓకేనండి.

0: ఒక కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. చింతాడ కృష్ణారావు సార్.
0: కృష్ణారావు గారు ఎలా ఉన్నారు
1: సార్? బాగున్నాను సార్. మీరంతా బాగే కదా సార్?
0: బాగా కృష్ణారావు గారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ
1: సార్.
0: చెప్పండి
1: సార్. మొదటి ప్రశ్న, ఇండియాలో అతి పెద్ద రాష్ట్రం అని అడిగారు సార్, దానికి రాజస్థాన్ ఆన్సర్ సార్. రెండో క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్ద నది సార్, ఆన్సర్ బి అమెజాన్ సార్. మూడోది, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? సి బెంగళూరు సార్. నెక్స్ట్, నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయుడు బి రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉందన్నారు? బి కృష్ణా నది సార్. నెక్స్ట్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుకున్నది బి న్యూటన్ సార్.
0: ఓకే అండి.
1: నెక్స్ట్,
0: సెవెంత్,
1: ఇండియాలో మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ ఏ అనుకుంటారు సార్? అది ప్రపంచ జనాభా దినోత్సవం బి జూలై 11 సార్.
0: తొమ్మిది,
1: తొమ్మిదో ప్రశ్న ఆన్సర్ న్యూఢిల్లీ. ఏ ఏ ఆన్సర్ సార్?
0: లాస్ట్,
1: ప్రతిష్టా ఉత్సాహం బిస్మిల్లా ఖాన్ అని అడిగారు సార్. అది హవేలీ సార్. బిఏ అంటే కరెక్ట్ గా ఇదే ఐడియా లేదు సార్, ఆత్మ ఐడియా లేదు.
0: ఓ వెరీ గుడ్ అండి, చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపుర ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223393.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: గుడ్ మార్నింగ్ అండి.
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, రెబ్బన, కొమరం భీం జిల్లా.
0: ఓకే, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు అండి?
4: రిటైర్ సార్.
0: చెప్పండి, సమాధానాలు చెప్పండి ప్లీజ్.
4: ఒకటో దానికి రాజస్థాన్.
0: ఏబిసిడీలు చెప్పండి ప్లీజ్.
4: అట్లా రాయలేదు సార్ ఇక్కడ.
0: ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎలా అయితే ఇస్తారో మనం కూడా అలానే ఇస్తాం. మనం చెప్పండి, ఈసారి మాత్రం చెప్పింది అలానే చెప్పండి. ఓకేనా?
4: సరే,
0: ఇప్పుడు చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి.
4: ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ అమెజాన్, మూడు బెంగళూరు, నాలుగు రవీంద్రనాథ్ ఠాగూర్, ఐదు కృష్ణానది, ఆరు న్యూటన్.
0: ఆరు న్యూటన్.
4: ఏడు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ప్రపంచ జనాభా దినం జూలై 11. ఓపెన్ టోర్నమెంట్స్ బెంగళూరు. ఇక చివరిది హిందుస్థాన్.
0: హిందుస్థాన్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
4: ఓకే సార్.
0: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపుర ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. మీకు తెలుసా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి ఫోన్ కాల్స్ వస్తున్నప్పటికీ సమయం మించిపోవడంతో మరి ముందుగా సమాధానాలు, ఆ తర్వాత శ్రోతల వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే సమాధానం సి, రాజస్థాన్. ఇక రెండో ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏదంటే సమాధానం ఏ, నైలు నది. అంటే అతిపెద్దదిగా నైలు నదిని భావిస్తారు, మరి అమెజాన్ అయితే నది నీటి పరిమాణం పరంగా కూడా పెద్దదిగా భావిస్తారు. ఇక మూడో ప్రశ్న, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారంటే సమాధానం సి, బెంగళూరు. ఇక నాలుగో ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే సమాధానం బి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక ఐదో ప్రశ్న, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారంటే సమాధానం బి, కృష్ణానదిపై. ఇక ఆరో ప్రశ్న, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరంటే సమాధానం బి, ఐజాక్ న్యూటన్. ఇక ఏడో ప్రశ్న, స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే సమాధానం ఏ, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక ఎనిమిదో ప్రశ్న, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారంటే సమాధానం బి, జూలై 11. ఇక ఇటీవల 2026 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏ నగరంలో ప్రారంభమైందంటే సమాధానం బి, న్యూఢిల్లీ. ఇక పదవది, ప్రతిష్టాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 ఎంపికైన ఆచార్య రణ్ చోళ్లాల్ గోస్వామి ఏ సంగీత శైలికి చెందినవారంటే సమాధానం సి, హవేలీ సంగీతం. ఇవి ఈనాటి క్విజ్ టైం కార్యక్రమంలోని 10 ప్రశ్నలకు సమాధానాలు. మరి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అలాగే నాగభూషణ్ రెడ్డి గారు, నరసింహాచారి గారు, బొప్పరాజు శ్రీనివాస్ గారు, శ్రీహరి గారు, కృష్ణారావు గారు, ప్రభాకర్ గారు చేశారు. ఒకసారి మీ సమాధానాలు సర్చ్ చూసుకోండి. మరి త్వరలో వచ్చే అంటే ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్న వారు ఒక చక్కని ప్రణాళిక, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో కనీసం రోజుకు 12 నుంచి 14 గంటలు చదివితే కానీ మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశం లభిస్తుంది. అలాగే మీ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయడానికి ఇప్పటి నుంచే మీరు కష్టపడాలి. ఎందుకంటే మార్కెట్లో వివిధ రకాల మెటీరియల్ దొరుకుతుంది, అవన్నీ చదివి కన్ఫ్యూజ్ కాకుండా మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఒక టైం టేబుల్ వేసుకొని 12 నుంచి 14 గంటలు చదివినట్లయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారనడంలో మాకైతే అలాంటి సందేహం లేదు. అందుకు ఒక చక్కని వేదికగా మేము ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. సో వి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మరి ఈ రోజున ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, స్వయం ఉపాధికి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రస్తుత కాలంలో పోటీ ఎక్కువైపోయింది, విద్యా నైపుణ్యాలతో పాటు ఇంకా అదనపు క్వాలిఫికేషన్స్ కూడా చాలా అవసరం. అంటే విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానము, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, అలాగే సమస్యలను పరిష్కరించే నైపుణ్యము, అలాగే టీమ్గా పనిచేసే సామర్థ్యం వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది. భారతదేశం యువశక్తికి నిలయం. మన దేశ జనాభాలో 80% యువతే ఉన్నారు. ఈ యువశక్తిని సరైన దిశలో నడిపించగలిగితే దేశాభివృద్ధి మరింత వేగమవుతుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది యువతకు శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా ఇప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కంప్యూటర్ శిక్షణ, మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, టైలరింగ్, బ్యూటీ అండ్ వెల్నెస్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారు. కొందరు స్వయం ఉపాధి ద్వారా మరికొందరికి ఉద్యోగాలు కూడా కల్పించడం అభినందనీయం. కాలం చాలా

మారుతోంది. ప్రతిరోజు కొత్త టెక్నాలజీ వస్తోంది. అందుకే నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ప్రతిరోజు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీలోని ప్రతిభని గుర్తించండి. మీకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోండి. నైపుణ్యం ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి యువతకు ఉద్యోగం పొందడమే కాదు, ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కూడా ఉంది. ఆత్మవిశ్వాసము, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వము, నిరంతరము నేర్చుకోవాలనే తపన ఉంటే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఈ ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రతి యువకుడు, ప్రతి యువతి తనలోని సామర్థ్యాన్ని వెలికితీసి సమాజానికి, దేశానికి ఉపయోగపడే నైపుణ్యవంతులుగా ఎదగాలని ఆకాంక్షిద్దాం. మరి నైపుణ్యమే విజయానికి పునాది, యువశక్తియే దేశానికి భవిష్యత్. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మందిరి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న లవ్లీ సాంగ్, మణిశంకర్ వరప్రసాద్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, శ్వేతామోహన్ కలిసి పాడిన పాట.

0: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

88 మెగాహెర్ట్జ్ మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు. కోర్టు మూవీ కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ కలిసి పాడిన పాట

తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, విజయవాడ అంటే దుర్గగుడి, మరి హైదరాబాద్ అంటే చార్మినార్, మరి అలాగే మార్కాపురం అంటే 101.9 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం మీకు గుర్తురావాలి. ప్రతిరోజు మార్నింగ్ 7:45 నుంచి 8:00 వరకు మంచి మంచి లవ్లీ సాంగ్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సీతారా కృష్ణకుమార్ కలిసి పాడిన పాట.

0: Bacaloacal.
1: గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగండి శ్రీకృష్ణ కలిసి పడిన పాట.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవింద బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం, దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జూలై 2వ తేదీన నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు,

0: ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5 ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల ప్రత్యేక కార్యక్రమం. ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, కనీసం ఒక శ్రోత ఇరువు చేస్తే ఒక వారం పాటు గ్యాప్ ఇచ్చవలసిందిగా విజ్ఞప్తి. కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దాం, ఎందుకంటే వినే శ్రోతలకు రోజు చేసేవారు పదే పదే వారి పేరు వినాలంటే కూడా ఒక రకంగా బాగుండదు. కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకుని ఒక వారం పాటు గ్యాప్ ఇచ్చి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. కొత్త శ్రోతలను ప్రోత్సహిద్దాం, అలాగే కొత్త శ్రోతలకు అవకాశం ఇచ్చే బాధ్యత కూడా మనపైనే, అంటే మీపైన ఉంటుంది. కాబట్టి మీరు కాస్త సంయమనం పాటిస్తూ ఒక వారం పాటు గ్యాప్ ఇచ్చి ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి. కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, ఈ మధ్యకాలంలో ఎన్ని రోజుల క్రితం చేశారు ఫోన్ మీరు? వెరీ గుడ్, ఓకే చెప్పండి. పల్లె చెప్పండి. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. బొబ్బిలి పులి.
2: సుబ్బారావు అనే పాట.
1: ఓకే, ఈ పాట విన్నారా గతంలో చాలా సార్లు? విన్నారా?
2: మార్కాపురం మంచి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు, మంచి గౌరవం ఇస్తారు, బాగా మాట్లాడతారు. అన్ని రకాల మార్కాపురం గ్రేట్ సార్.
1: వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం వినండి.
2: అందరూ మంచి వాళ్ళు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
2: ఈశ్వరరావు గారు,
1: థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి మరి.
2: థ్యాంక్ యూ సార్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: హలో.
5: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు నుంచి కాదర్ భాషా సార్. బాగున్నారు సార్?
4: బాగున్నాం కాదర్ భాషా గారు, చెప్పండి.
5: అమెరికా అబ్బాయిలో సార్?
4: అమెరికా అబ్బాయి.
5: ఆ అబ్బాయిలో ఏ దేశ మేగినా ఎందుకు కాల్చినా పొగడ రాత్రి తల్లి పరస్తే.
4: ఓకే కాదర్ భాషా గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.

0: మీరు వింటున్నారు 101.8 MHz మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నెంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది.

0: ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఆదినారాయణ గారు. ఏ ఊరించి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? అసలు సరిగా వినిపించట్లేదండి ఆదినారాయణ గారు మీ వాయిస్. నాకు సారీ అండి, ఇంకొకసారి చెప్తా. రేడియో దూరం పెడతారా మైకుకు? మీ ఫోన్కు దూరం పెడతారా ప్లీజ్. సింహాచల చేత్రమా? ఓకే అండి, అలా రేడియోకి దూరంగా పెట్టి మాట్లాడండి. సింహాచల క్షేత్ర మహిమ అంతేనా? అందులో ఏ పాట?
2: సింహాచల క్షేత్రం.
1: ఓకేనండి.

0: ప్రేమైన శ్రోతలకు మరోసారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ వారంలో ఆలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలు దయచేసి వచ్చే వారం ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి, ఎందుకంటే కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దామని. హలో హలో, గుడ్ మార్నింగ్
1: హలో,
0: అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట్ నుంచి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: సార్, ఇంద్ర సార్ సినిమా పేరు.
0: ఇంద్ర.
1: అవును సార్.

0: ఓకే అండి, ఇందులో ఏ పాట ఏమంటారు?
1: ఇది సార్ అమ్మడు పచ్చి అనే పాట సార్.
0: ఓకేనండి.
1: సార్ నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసపడే గ్రామ సార్ అందరూ వస్తాం సార్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్.

0: హండ్రెడ్ మెగాహెడ్జ్ మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393. గుడ్ మార్నింగ్ అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: చల్లా వెంకటేశ్వర సార్, చేమకొచ్చ నుంచి.
0: చెప్పండి వెంకటేశ్వర గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: సార్, మా అద్దెంకిలో మా తమ్ముడు కోరల్లో కోరికపై ఈ రోజు సత్యకాలపు సత్య సార్.
0: సత్యకాలపు సత్యయ్య,
1: నన్ను ఎవరు సాకిరి కన్య మనిషి దోషులనే సాంగ్ సార్.
0: ఓకే, చూస్తున్నాండి.
1: మన మిత్రులు పాలకొండ రాఘవేంద్రరావు, సాలమణ గారు, పాలెం పోలే గారు, చిన్నప్ప, మార్కప్ర అశోక్ గారు, వీరందరి కోసం సార్.
0: ఓకేనండి వెంకటేశ్వర గారు, మీరు కూడా పాటిస్తున్నారు.
1: ధన్యవాదాలు సార్.

ప్రేమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువైపోయాయి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్ యాప్లో, ఇన్స్టాగ్రామ్లో మీ డబ్బులు రెట్టింపు చేస్తామనే మెసేజ్లు, తెలియని వ్యక్తుల నుంచి లింకులు వస్తూ ఉంటాయి.

0: సైబర్ నేరగాళ్లు మీకు డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని ఆశ కలిగించే విధంగా మెసేజ్లు పంపుతారు. మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూపులు యాడ్ చేసి ఒరిజినల్ వెబ్సైట్కి పోలి ఉండే నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి మీకు లాభాలు వచ్చినట్టు చూపిస్తారు. ఫేక్ వెబ్సైట్స్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో కొన్న క్రిప్టో కరెన్సీ స్టాక్స్ ఎప్పటికీ వెనక్కి రావని విషయం గుర్తుంచుకోండి. ముఖ్యంగా తెలియని లింక్స్ను ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. అలాగే తెలియని ప్రొఫైల్స్ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను కూడా యాక్సెప్ట్ చేయొద్దు. అలాగే తెలియని ఇన్వెస్ట్మెంటు ట్రేడింగ్కి సంబంధించిన వాట్సప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకండి. చివరిగా ఒక మాట, అత్యాశకు పోయి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. మీరు వింటున్నారు 101.9 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. శ్రోత ఎవరు చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నామండి. ఏం పేరు, మీ పేరు, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. ఏసఐ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: మంచివాడు.
0: ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందండి, చూసారా మీరు? ఓ ఇందులో ఏ పాట వేయమంటారు? మంచివాళ్ళు కాదండి ఇది. ఇది ఆ వెన్నెల చిరుగాలి దుమ్ దుమ్ పాతదేనండి నేను పెట్టేది. అవునండి మంచివాడు. ఏఎన్ఆర్ గారిదా? అక్కినే నాగేశ్వరరావు గారు. ఆకలుండదు అనే పాట కదా, ఘంటసాల గారు సుశీల గారు పాడారు. ఓకేనండి వినండి, వస్తుంది. ఓకే అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను ఎస్కొత్తపల్లి నుంచి ఆలో కొట్టడం సార్. బాగున్నారా
3: కోటేశ్వర గారు? ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేశారు మీరు ఫోను?
4: ఈ మధ్య చేకర 10-15 రోజులు అవుతుంది సార్.
3: ఖచ్చితంగా ఈ రోజు అందరి పేర్లు నోట్ చేస్తున్నాం మేము, కాబట్టి 1 week గ్యాప్ ఇవ్వండి.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాగున్నారా? చాలా రోజులైంది మీరు రాక.
3: బాగున్నాను. చెప్పండి, ఏ సినిమా నుంచి పాడు కావాలి మీకు?
4: డ్రైవర్ రాములో పుయ్ పుయ్ అనే పాట ఉండదు సార్? ఒకటి
3: డ్రైవర్ రాముడు సినిమాలో
4: డ్రైవర్ రాముడు,
3: అందులో ఏ పాట ఏమంటారు?
4: పుయి పుయి అనే పాట ఉన్నది సార్, ఆరు కొట్టే పాట ఒకటి, దాని పేరు గుర్తు రావట్లేదు.
3: సరే, అందులో మంచి పాట ఇస్తానండి.
4: ఏంటి సార్? ఓకే, థ్యాంక్ యూ సార్.
3: ఓకే అండి.

0: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: నమస్తే నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: అనంతపురం జిల్లా కొడిమీ నుంచి సద్దానప్ప మాట్లాడుతున్నా సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలండి మీకు?
1: సార్ అల్లారి
0: ఏంటండి?
1: అల్లారి రామ్.
0: అల్లారి రాముడు. ఓకే, అందులో ఏ పాట వేయమంటారు? ఓకేనండి, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం. వినండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.

0: 1.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా, హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు.
1: ముఖాన మొటిమలాడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: హలో,
3: నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గణపతి నుంచి సార్.
0: ఏం పేరండి? మీ పేరు చెప్పండి.
3: లక్ష్మీనారాయణ సార్.
0: లక్ష్మీనారాయణ గారు, ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: మేము ఇస్త్రీ చేస్తాం సార్.
0: సరే చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
3: లక్ష్మీ కటాక్షం పాట కావాలి సార్.
0: లక్ష్మీ కటాక్షం,
3: పరమేశ్వరి రామేశ్వరి ఎక్కడైనా శాంతించమైన పాట సార్.
0: ఓకే, ఏ ఊరు మీది?
3: దొనకొండ.
0: దొనకొండ, దొనకొండ ఇస్త్రీ చేస్తుంటారా? ఓకే, ఎలా ఉంది మీ ప్రొఫెషన్? ఏ పాట అండి చెప్పండి?
3: లక్ష్మీ కటాక్షంలో పరమేశ్వర రామేశ్వర ఇక్కడైనా శాంతి అని పాడతాం సార్.
0: లక్ష్మీ కటాక్షంలో.
3: ఓకే సార్.
0: నమస్తే అండి. అంటే పద్యమా పాట అండి అది?
3: లక్ష్మీ కటాక్షంలో ఏ పాట అయినా పర్లే.
0: సరే అండి, ఒక మంచి పాట వేస్తున్నాను అండి.

0: మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి సార్,
0: ధనలక్ష్మి గారు చెప్పండి, ఏ ఊరి నుంచి ఫోన్
1: ప్రేయసి
0: చేస్తున్నారు?
1: మార్కాపురం సార్?
0: మార్కాపూర్. ఏ పాట కావాలండి మీకు?
1: ప్రేయసి రావిలో నీకోసం నీకోసం.
0: ఓకేనండి, మీకు
1: ఓకే
0: కోరిన
1: సార్,
0: పాటను ప్రసారం చేస్తున్నాం. వినండి ధనలక్ష్మి గారు, మీరు అడిగిన పాటను ప్రసారం చేస్తున్నాం, వినండి. ఓకేనండి, థ్యాంక్ యూ.

హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్పురం కేంద్రం సమయం సరిగ్గా 9:30 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: చిన్నపిల్లల్లో ఊబకాయం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు.
6: చిన్నపిల్లల్లో ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. ఊబకాయం వల్ల ప్రభావితమైన పిల్లల సంఖ్య ఇటీవలి సంవత్సరంలో నాటకీయంగా పెరుగుతుందని తెలుసుకోవడం హృదయాన్ని కదిలిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు 38 మిలియన్లు ఉన్నారు. చిన్నతనంలో అధిక బరువు లేదా యుక్త వయసులో ఊబకాయం ఉండటం అనేది కేవలం ఒక సౌందర్యపరమైన ఆందోళన కంటే ఎక్కువే. ఇది తీవ్రమైన వైద్య సమస్య. ఇది శరీర కొవ్వును అధికంగా కలిగి ఉన్నట్లు నిర్వహించబడింది. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం మరియు గుండె జబ్బులు ఇలాంటివన్నీ కూడా ఈ ఊబకాయం వల్లే వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల ఒబెసిటీ అనేది ప్రస్తుత కాలంలో తీవ్రమవుతున్న ఒక ఆరోగ్య సమస్య. పూర్వకాలంలో పిల్లలు బయట ఆడుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. కానీ నేటి తరం పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే కూర్చొని టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ మీద ఆధారపడుతున్నారు. దీనివలన శారీరక చలనం తగ్గి శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్స్, మధుర పదార్థాల వినియోగం ఎక్కువ అవుతుంది పిల్లలలో. పిల్లల్లో పౌష్టికాహారాన్ని వదిలి తాత్కాలిక రుచి కోసం ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. దీనివలన వారిలో తక్కువ వయసులోనే బరువు ఎక్కువ అవడము, రక్తపోటు, మధుమేహం లాంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఒబేసిటీ కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా పిల్లలపై ప్రభావితం చూపుతుంది. ఇతరులతో పోల్చుకునే స్వభావము, బాడీ షేమింగ్ వల్ల వారికి తగ్గిన ఆత్మవిశ్వాసము, ఒత్తిడి వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి పిల్లలను కాపాడాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చైతన్యం కలిగి ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారము, నిద్ర, వ్యాయామం అనేవి చిన్న వయసులోనే అలవాటు చేయాలి పిల్లలకి. మొబైలు, టీవీ వాడకాన్ని పరిమితం చేసి పిల్లలను ఆటల వైపు, కళల వైపు, సృజనాత్మక వైపు మళ్లించాలి. సమాజం మొత్తంగా పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపించాలి. వారి ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా భావించాలి. ఆరోగ్యంగా ఉండే పిల్లలే దేశ భవిష్యత్తు ఆధారం. అందుకే ఒబేసిటీని నిర్లక్ష్యం చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చిన్న వయసులోనే మంచి ఆరోగ్యపు బాటలో పిల్లలను నడిపించాలి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురావాలంటే అది ఒక్కరోజులో సాధ్యపడదు. తల్లిదండ్రులు ఉదాహరణ చూపిస్తూ స్వయంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఉదయం త్వరగా లేవడం, క్రమంగా ఆహారం తీసుకోవడం, వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు కూడా పిల్లలలో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఒక కుటుంబం

రోజూ కలిసి వాకింగ్ చేయడము, బయట ఆటలు ఆడించడం వల్ల పిల్లలలో శారీరక చురుకుతనం పెరుగుతుంది. ఇంకా పిల్లల యొక్క ఆహార అలవాట్లను మారాలంటే స్కూల్ కూడా ఒక పాత్ర వహించాలి. స్కూల్లో క్యాంటీన్లలో జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకరమైన అలుపులేని ఆహారం అందించాలి. అలాగే ఆరోగ్యంపై అవగాహన కలిగించే స్పెషల్ సెక్షన్లను నిర్వహించాలి. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా హెల్త్ వర్క్షాపులు ఇవ్వడం ద్వారా కుటుంబ స్థాయిలో మార్పులు తీసుకురావచ్చు. పిల్లల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొంతమంది పిల్లలు ఒంటరితనంతో తినడం ద్వారా ఓదార్పు పొందే ప్రయత్నం చేస్తారు. ఇది ఎమోషనల్ ఈటింగ్ అనే వ్యవహారాన్ని కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో కౌన్సిలింగ్ అవసరమవుతుంది పిల్లలకి. స్కూల్ కౌన్సిలర్లు పీఠస్థాయి నిపుణులు కలిసి పిల్లలకు సమస్యలను అర్థం చేసుకొని సరైన మార్గనిర్దేశనం చేయాలి. పిల్లల ఆరోగ్య సమస్యలను పసిగట్టే విధంగా ప్రతి కుటుంబంలోనూ నెలకొల్పాల్సిన విధానం, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులంతా కలిసి హెల్త్ అప్డేట్ చేసుకోవడము, ఉదాహరణకు వారానికి ఒకసారి బరువు చెక్ చేయడం, ఆహార రికార్డును చూసుకోవడం వల్ల పిల్లల్లో ఒక బాధ్యత పెరుగుతుంది. పిల్లలలో ఒబేసిటీ నివారణలో ముఖ్య పాత్ర పోషించగలిగేది మానవ సంబంధాలే. పిల్లలకు మానవీయ మద్దతు, ప్రేమ, నమ్మకం ఉన్నప్పుడు వారు ఆరోగ్యంగా జీవించేందుకు ఉత్తమంగా ప్రయత్నిస్తారు. టీవీలో సెలబ్రిటీలు బాడీలు చూసి తమను తాము తక్కువగా భావించకుండా తమ ప్రత్యేకతను అర్థం చేసుకునేలా చేయాలి. ఊబకాయం యొక్క కుటుంబ చరిత్ర కలిగిన పిల్లలు ఈ పరిస్థితిని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక వ్యక్తి అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే ప్రమాదం జన్యుశాస్త్రం ప్రకారము 70% వరకు ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకా ఊబకాయానికి వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం. అది ఎలా అంటే, నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడము మరియు సరైన పోషకాహారపు అలవాట్లు లేకపోవడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్నారు. అదనంగా కేలరీలు, చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకునే పిల్లల్లో ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఊబకాయానికి పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయి. అవి ఎలాగానంటే, ఆరోగ్యకరమైన ఆహారపు ఎంపికలు లేదా వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాలకు పరిమిత ప్రాప్యత ఉన్న ప్రాంతాల్లో నివసించే పిల్లలు ఊబకాయానికి ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. అదనంగా తల్లిదండ్రుల విద్యాస్థాయి, ఆదాయం మరియు సాంస్కృతిక నేపథ్యం వంటి అంశాలు కూడా చిన్ననాటి ఊబకాయానికి దోహదం చేస్తాయి. మానసిక ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళన మరియు చిన్ననాటి ఊబకాయానికి దోహదపడతాయి. ఇంకా కొన్ని కొన్ని మందులు వాడడం వల్ల పిల్లల్లో ఊబకాయ సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అవి ఎలాగానంటే, మూర్ఛలు లేదా మానసిక రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని మందులు కొంతమంది పిల్లల్లో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. అయినప్పటికీ ఈ మందులు ఖచ్చితంగా అవసరమైన ఇప్పుడు మాత్రమే సూచించబడతాయి మరియు ప్రతి పిల్లల పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది. చిన్ననాటి ఊబకాయం మూల కారకాలను పరిష్కరించడం, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణను ప్రోత్సహించడంలో మరియు దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చిన్ననాటి ఊబకాయం యొక్క అత్యంత స్పష్టమైన లక్షణం ఏంటంటే, అధిక బరువు పెరగడం లేదా అధిక బరువు కలిగి ఉండటం. అయినప్పటికీ కొంతమంది పిల్లలు సగటు శరీర ఫ్రేమ్లో కంటే పెద్దదిగా ఉంటారు మరియు పిల్లలు సాధారణంగా వివిధ దశల్లో వివిధ శరీర కొవ్వును కలిగి ఉంటారు. అందువలన పిల్లల బరువు ఆరోగ్యానికి సంబంధించినది కదా అని నిర్ధారించడానికి వైద్యుణ్ణి సంప్రదించడం చాలా ముఖ్యం. చిన్ననాటి ఊబకాయం యొక్క సంకేతకాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే, శారీరక సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ళ నొప్పులు, స్లిప్ అప్నియా, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్, కళ్ళ చుట్టూ కొవ్వు పేరుకుపోవడము, ఇవన్నీ కూడా స్థూలకాయానికి ఒక చిహ్నాలే. బాల్య స్థూలకాయాన్ని సరిగ్గా నిర్ధారించడానికి వైద్యులు సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్, BMI, కొలతలను మరియు క్లినికల్ అసెస్మెంట్ల కలయికపై ఆధారపడతారు. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎత్తు మరియు బరువు ఆధారంగా శరీర కొవ్వును కొలవడము. పిల్లల బరువును కిలోగ్రాములలో వారి ఎత్తు యొక్క చదరపు మీటర్లలో విభజించడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. 5వ మరియు 85% మధ్య ఉన్న BMI పిల్లలు మరియు కౌమార దశకు ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. 95% కంటే ఎక్కువ ఉన్న BMI ఊబకాయంగా పరిగణించబడుతుంది. BMI కొలతలతో పాటు వైద్యులు పిల్లల మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి ఊబకాయంతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల సంకేతాల కోసం భౌతిక పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ ఊబకాయానికి ఎలా తగ్గించుకోవాలి, ఆ యొక్క చికిత్స ఎలా అనంటే, బాల్య స్థూలకాయం చికిత్స

0: అనేది పరిస్థితి యొక్క శారీరక మరియు మానసిక అంశాలను రెండింటినీ పరిష్కరించే బహుముఖ విధానాన్ని కలిగి ఉంటుంది. బాల్య స్థూలకాయాన్ని వాటి యొక్క చికిత్సలో మొదటిగా వారి యొక్క జీవన శైలిలో మార్పులు తీసుకురావడం, పిల్లలను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనేలా ప్రోత్సహించడం, బరువు తగ్గడానికి ప్రోత్సహించడంలో మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రెండవది బిహేవియర్ థెరపీ. అంటే బిహేవియర్ థెరపీ పిల్లలు మరియు కుటుంబాల అనారోగ్య ప్రవర్తనను గుర్తించడంలో మరియు కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇందులో గోల్ సెట్టింగ్, స్వీయ పర్యవేక్షణ మరియు ఆరోగ్యకరమైన ప్రవర్తనలకు అడ్డంకులను అధిగమించే వ్యూహాలు ఉండవచ్చు. ఇంకొకటి కుటుంబ ఆధారిత చికిత్స. కుటుంబ ఆధారిత చికిత్స అనేది చికిత్స ప్రక్రియలో మొత్తం కుటుంబాన్ని కలిగి ఉంటుంది. తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు వారి పిల్లలలో ఆరోగ్యకరమైన ప్రవర్తనను మద్దతు ఇవ్వడము మరియు ప్రోత్సహించడం ఎలాగో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో మధుమేహం లేదా డయాబెటీస్ సమస్యలు వంటి అధిక బరువు ఉన్న పిల్లలలో ఊబకాయానికి దోహదపడే కొన్ని వైద్య పరిస్థితులను నిర్వహించడానికి మందులు సూచించబడవచ్చు. పిల్లలు మరియు కుటుంబం యొక్క నిర్దిష్ట అవసరాలను పరిష్కరించే వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళిక అభివృద్ధి చేయడానికి వైద్యునితో కలిసి పనిచేయడం చాలా అవసరం. శారీరక మరియు మానసిక జోక్యాలను కలిగి ఉన్న సమగ్ర విధానాన్ని తీసుకోవడం ద్వారా బాల్య స్థూలకాయాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చని మరియు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇంకా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లలలో ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించడం వల్ల జీవితాంతం ఉండేలా మంచి ఆహార అలవాట్లు ఏర్పడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు తినేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంకా వారికి రెగ్యులర్గా శారీరక శ్రమ, వ్యాయామం నేర్పించాలి. పిల్లలకి పిల్లలను ప్రతిరోజు చురుకుగా ఉండేలా ప్రోత్సహించడము బరువు తగ్గడం మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. క్రీడలు, బహిరంగంగా ఆటలు మరియు నిర్మాణాత్మక వ్యాయామ కార్యక్రమాలు వంటి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంకా పిల్లలు స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల శారీరక శ్రమను ప్రోత్సహించడంలో మరియు నిశ్చల ప్రవర్తనలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే టెలివిజన్ చూడడము, వీడియో గేమ్లు ఆడడము, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వాటికి తక్కువ సమయం కేటాయించేలా పిల్లలను ప్రోత్సహించండి. ఇంకా క్రమం తప్పకుండా డాక్టర్ను సందర్శించడం వల్ల సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహించవచ్చు. వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారము, శారీరక శ్రమ మరియు బరువు నిర్వహణపై మార్గదర్శకత్వం అందించగలరు. మరియు శారీరక శ్రమ అలవాట్లను ప్రోత్సహించడము, కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేయడము, నడకకు వెళ్ళడము ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా చిన్ననాటి ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించవచ్చు మరియు పిల్లల కోసం మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయాన్ని మనం తగ్గించవచ్చు.
1: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: దర్శక నిర్మాతలు ఇద్దరు వాళ్ళు తీయబోయే సినిమాకి హీరోయిన్ని వెతుకుతూ మహిళా కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. గుంటూరు విమెన్స్ కాలేజీ వార్షికోత్సవం తెలిసి దానికి హాజరయ్యారు. సీనియర్ విద్యార్థుల నృత్య ప్రదర్శన. వేదిక మీదకు వచ్చిన నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి చుక్కల్లో చంద్రుడిలాగా మెరిసిపోతున్నది. మిగతా వారికంటే ఆ అమ్మాయి ప్రదర్శన చాలా చక్కగా ఉన్నది. ఈ అమ్మాయి సన్నజాజి మొగ్గలాగా ఉన్నది. ముఖ కవళికలు చక్కగా ఉన్నాయి. ఫోటోజెనిక్ ఫేస్ అవునో కాదో చూసుకోవాలి. శిక్షణ ఇస్తే మంచి నటి అవుతుంది అన్నారు దర్శకులు. ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు మరలా ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వస్తే బాగుండునని కోరుకున్నారు. 2

ప్రదర్శనల తర్వాత ప్రేక్షకుల కోరిక తీరింది. సూర్యుని వరం వలన పుట్టిన కర్ణుని నీళ్లల్లో వదలబోతూ కన్య కుంతి పడిన మనోవేదనని చక్కగా అభినయించినది. ప్రేక్షకుల నుండి చప్పట్లే చప్పట్లు. గాయత్రి వాచకం కూడా బాగున్నది అనుకున్నారు దర్శక నిర్మాతలు. గాయత్రి వివరాలు తెలుసుకున్నవారు మరోజు వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అంత పేరున్న దర్శక నిర్మాతలు రావటం చూసి గాయత్రి నాన్నగారు ఆశ్చర్యపోయారు. వాళ్ళు చెప్పిన విషయం విని అవాక్కయ్యారు. ఒక నిమిషం ఆలోచించి, నిర్మాత గారు, అమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను, మాకు కట్న కానుకలు వద్దు, అమ్మాయినిస్తే చాలని కోటీశ్వర సంబంధాలు వస్తున్నాయి అన్నారు. ఇదంతా వింటున్న గాయత్రి ముందుకు వచ్చి తన నిర్ణయం చెప్పింది. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను, పరిశ్రమలో విజయం సాధిస్తే కొనసాగుతాను, లేదంటే బయటకు వచ్చి పై చదువులకు వెళ్ళి ఉద్యోగం చేస్తాను, ఆ పైనే పెళ్ళి. వాసుదేవరావు గారు నిస్సహాయంగా ఉండిపోయారు. దర్శక నిర్మాతలకి మా తాత వెంకట్రామయ్య గారి ఫోన్ నంబర్ ఇచ్చాను. ఇంటికి రాగానే నా చిట్టి తల్లి గాయత్రి జరిగిన విషయాలన్నీ పోసగురుచ్చినట్లు చెప్పింది. చిన్నప్పటి నుండే గాయత్రికి సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి, ఎదుటి వారికి సహాయపడే తత్వం ఎక్కువ. నా టేబుల్ మీద ఉండే లివ్ విత్ హ్యూమన్ వాల్యూస్ అనే బోర్డును చూసి వివరాలు అడిగేది. మానవతా విలువలతో బ్రతికిన మహనీయుల చరిత్ర నాతో చెప్పించుకునేది. రాజ్యానికి వారసుడయ్యుండి అందమైన భార్య ముద్దులోనికే కొడుకును వదిలి మానవుల దుఃఖానికి కారణాలు అన్వేషిస్తూ మహాభినిష్క్రమణ చేసిన సిద్ధార్థుడి గురించి, ధనిక కుటుంబంలో పుట్టి కూడా వ్యాపారం వైపు మళ్ళక హవాయి ద్వీపంలో దయనీయంగా నిరామయంగా బ్రతుకుతున్న కుష్ఠురోగులకు సేవ చేస్తూ తను కుష్ఠురోగిగా మారిన మహనీయుని చరిత్రను, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడిన రాజామోహన్ రాయ్, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విధవా వివాహాలు చేసిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కృతుల చరిత్రను ఎక్కువగా చదివేది. చిన్నప్పటి నుండి నా మనోభావాలు తాత వెంకట్రామయ్య గారితో పంచుకోవటం అలవాటు. ఎక్కువ సమయం ఆయనతోనే గడిపేదాన్ని. చెల్లి పుట్టినరోజు తన ఇష్ట ప్రకారం తన ఫ్రెండ్స్తో ఇంట్లోనే జరిపేవారు. నా పుట్టినరోజును ఏదో ఒక సేవాశ్రమంలో జరిపేవారు. వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టించి తన పెన్షన్ నుండి ఆశ్రమానికి ఉపయోగపడే వస్తువుని బహుమతిగా ఇచ్చేవారు. మనం కొందరి కన్నీళ్ళైనా తుడవగలిగితే అందులో లభించే తృప్తి ఆనందం వేరు అనేవారు. అందుకే భవిష్యత్తులో నా లక్ష్యం గురించి తాతగారితో చర్చించేదాన్ని. నా కొడుకు కోడల్ని కూర్చోబెట్టి చర్చించి వారిని ఒప్పించాను. ఆ గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత బయటకు రాగలదా, జీవితాన్ని సెటిల్ చేసుకోగలదా అని వాళ్ళ సందేహం. గాయత్రి నేటి తరం ఆడాభిమన్యుడు. ఆనాటి అభిమన్యుడికి పద్మవ్యూహం నుండి బయటకు రావటం తెలియదు. ఈ గాయత్రికి అవసరమైతే బయటకు రాగల మనోధైర్యం ఉన్నది. సమస్య వస్తే దాని నుండి పారిపోకుండా ఎదుర్కొని పరిష్కరించుకోగలదు అని వారి సందేహాలు తీర్చాను. అయిష్టంగానే తలాడించారు. దర్శకుడు ఫోన్ చేసిన రోజున గాయత్రిని ఆడిషన్కు తీసుకుని వెళ్ళాను. వాళ్ళు ఓకే చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ ఇచ్చారు. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మిగిలిన డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను. మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది. గాయత్రి నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. నిర్మాతలు క్యూ కట్టారు. మిత్రులతో చర్చించి మంచి కథలు ఎన్నుకొని గాయత్రి చేత కొన్ని సినిమాలకు సంతకాలు చేయించారు. నా తల్లి అదృష్టమేమో వరుస హిట్లు పడ్డాయి. పరిశ్రమలో గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడింది. గాయత్రికి సమయం చిక్కితే మా లక్ష్యం గురించి చర్చించుకునేవాళ్ళం. మా ఆలోచనలకి ప్రణాళిక రూపం ఇచ్చాము. మారుమూల చౌకగా వచ్చే భూములను కొనుగోలు చేశాము. అక్కడ నిరుపేదలకు, అనాథలకు నాణ్యమైన విద్యనందించే పాఠశాల, కళాశాల, వృత్తి విద్యలను నేర్పే పాఠశాల, కళాశాల, సంగీతం, నృత్యం, చిత్రలేఖ నేర్పే పాఠశాల, కళాశాల, వీరందరూ ఆటలు ఆడుకునేందుకు, నేర్చుకునేందుకు విశాలమైన క్రీడా ప్రాంగణం, వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు

పంపే విధంగా తర్ఫీదునివ్వటం, వృద్ధాశ్రమం, మనోవికాస కేంద్రం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయుర్వేద ఆసుపత్రి, అందరికీ వసతిని సమకూర్చడం, ఇవి ప్రస్తుతం మా దృష్టిలో ఉన్న అంశాలు. ధనం వనకూడే కొలది మరిన్ని అంశాలు చేర్చుకోవటం. ఉదాహరణకి కర్రసాము, కరాటే లాంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పే పాఠశాల, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆహార అవసరాలకి పొలాలు కొనటం మొదలగునవి. తాతగారు మిత్రుల సహాయంతో మ్యాన్ పవర్ కూర్చుకున్నారు. వారందరూ ఆయా రంగాల్లో నిష్ణాతులు, బాధ్యతల నుండి విముక్తి పొందినవారు, ముఖ్యంగా సేవాభావం ఉన్నవారు. వారి వలన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తోటమాలి చుట్టూ నానా రకాల ఫలవృక్షాలు నాటుతున్నాడు. ఇండస్ట్రీలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఒక వివస్త్ర శరీరానికి నా తల మార్ఫింగ్ చేసి 3 కోట్లు డిమాండ్. నా కెరీర్ దెబ్బతింటే నా గమ్యానికి గండి పడుతుందన్న బాధ ఒకవైపు, ఆ డబ్బు ఉంటే ఏదో ఒక నిర్మాణానికి ఉపయోగపడుతుందన్న తపన మరొకవైపు. తాతయ్య పోలీసుల సహకారంతో ఈ సమస్యను అధిగమించాను. ఇటువంటి చిల్లర చేష్టలకి అదరను బెదరను అనే ఇండస్ట్రీలోని వారికి హెచ్చరిక చేశాను. సినిమా పరిశ్రమలో మొండిఘటంగా పిసినారిగా ముద్రపడిపోయాను. మెడలో సన్నని గొలుసు, కుడి చేతికి ఒక గాజు, ఎడమ చేతికి వాచి, సాదా సీదా కాటన్ దుస్తులు, చెప్పులు, అద్దె ఇల్లు, సెకండ్ హ్యాండ్ కారు. ఇండస్ట్రీలో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నా పట్టించుకోలేదు. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటే నాన్నగారు చెల్లి పెళ్లి చేశారు. మా లక్ష్యానికి చేరువలో ఉన్నాము. నా సంపాదనంతా నిర్మాణాలకి, పొలాలు కొనడానికి ఖర్చు పెడుతున్నాం. తాతగారి పెన్షన్తో ఇల్లు గడుస్తున్నది. వయసు పైన పడుతున్న తాతగారు అలసిపోతున్నారు. మా లక్ష్యం ఆయనలో ఉత్సాహం నింపుతున్నది. చెల్లెల దగ్గర నుండి ఫోన్, నేను మీ మరిది వచ్చి తోడుగా ఉంటాము అని. అండగా ఉంటారు, రమ్మన్నాము. కానీ గుదిబండగా తయారయ్యారు. తాతయ్యను పక్కకు నెట్టివేయాలి వాళ్ళ ఆలోచన. అది సాధ్యం కాక మా ఇద్దరికి అక్రమ సంబంధం అంటగట్టి విషప్రచారం మొదలెట్టారు. తాతయ్య గారు పక్కపక్క నవ్వి పరిష్కరించుకో అన్నారు. నాన్నగారు సెలవు పెట్టి వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళారు. 1-2 సినిమాలు ఫ్లాప్తో అవకాశాలు తగ్గాయి. డబ్బు కటకట పడుతున్నాము. బ్యాంక్ లోన్ పెట్టి కొంతమేర నెట్టుకోవచ్చు. ఎంతకాలం నెట్టుకురాగలం? అయితే ఇది తాత్కాలికమే అయింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా బంపర్ హిట్ అయింది. మరలా అవకాశాలు పుంజుకున్నాయి. మా ప్రాజెక్టు 90% పూర్తయింది. గాయత్రి సేవా సౌధని తాతయ్య గారు నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని, ఇండస్ట్రీలోని వాళ్ళని పిలిచాము. తాతగారు వేదిక మీద నన్ను పరిచయం చేసి దాని కొరకు చేసిన కృషి వివరాలను సభకు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో, మంచి భావి పౌరులను ఈ కుగ్రామం తయారు చేస్తున్నది, వృత్తి వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది, గాయత్రి వయస్సు చిన్నది, ఆలోచన పెద్దది, అన్ని వస్తున్న ఈ కుగ్రామానికి రోడ్లు వేసే బాధ్యతను మా ప్రభుత్వం స్వీకరిస్తున్న ప్రకటించారు. ఆ వేదిక నుండి నేను ఒక ప్రకటన చేశాను. అడపాదడపా 1-2 సినిమాలు చేస్తారు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీ నాకు తల్లి వంటిది. దీనివల్లనే నేను సేవా సౌధం నిర్మించుకోగలిగాను. మిగిలిన నా సమయం ఈ పేద ప్రజల సేవకు ఉపయోగిస్తాను. ఈ ప్రకటన ఒక విస్ఫోటనంలా పేలింది. అన్ని పేపర్లో రకరకాల హెడ్డింగ్స్తో వార్తలు వచ్చాయి. సినీ వినీలాకాశంలో విశిష్ట వ్యక్తి, రంగుల ప్రపంచంలో విరిసిన సేవా మందారం, చిత్రసీమలో ఇంతకుముందు విరియని వినూత్న పుష్పం, అందమైన శరీరంలో అంతకంటే అందమైన ఆశయాలు, గాయత్రి కృషి ఆశ్చర్యం, అద్భుతం, స్ఫూర్తిదాయకం. వివాహం కొరకు కెరీర్ త్యాగం చేసిన హీరోయిన్ను చూసాం. నిరుపేదల కొరకు కెరీర్ త్యాగం చేస్తున్న గాయత్రి ఈనాడు చూస్తున్నాం. ఇంతవరకు నేను ఎందుకంత పిసినారిగా బతికానో మా ఇండస్ట్రీలో వారికి ఇప్పుడు అర్థమైంది. దేశ విదేశాల నుండి సేవా దృక్పథం, అంకిత భావన వ్యక్తులు ముందుకు వస్తున్నారు. అలాగే విరాళాలు కూడా మా సంస్థ ఖాతాలో జమ అవుతున్నాయి. మా తాతగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, తల్లి, నా అడుగులు వడివడిగా ఉత్తర దిక్కుకు పడుతున్నాయి. సదాశయాలు ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసి వివాహమాడి ఒక తోడు ఏర్పరచుకో అన్నారు. అలాగే నేను తలాడించాను.

0: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి దేవపట్ల మనోహర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా అత్యంత కీలకంగా మారింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ద్వారా వివిధ రంగాలలో ఆధునిక నైపుణ్య శిక్షణలను అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ మరియు APSSDC అమలు చేస్తూ ఉన్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC యొక్క లక్ష్యం ఏంటి సార్?
1: మామూలుగా యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి, ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 సంవత్సరంలో PPP మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకుని 2 కోట్ల మందిని తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్ తో కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి.
0: సార్, దేశవ్యాప్తంగా అమలవుతున్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తం తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 కోట్ల మంది భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలన్న కాన్సెప్ట్ వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైనటువంటి సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియా తెచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం మన రాష్ట్రంలో APSSDC అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం.
0: సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు?
1: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్యా తీసుకున్నామనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 నుంచి 10 వరకు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. ఫర్ మనం చదువుకునేటువంటి ఐటీఐ పిల్లలు చదువుకుంటే చదువును తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగిందనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 ఇయర్ చదువుతారా 2 ఇయర్స్ పడుతుంది చదువుతారా అన్న కాన్సెప్ట్ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి.

0: త్రీ టు ఫోర్, 4-5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది ఎన్ఎస్క్యూఎఫ్ అనేది. ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ ఎన్ఎస్క్యూఎఫ్ అనుసరించి ఐటీ, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం పిఎంకేవై ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏపీఎస్ఎస్ ద్వారా అమలు చేస్తున్నామండి.
1: సరే, అంటే ఈ యొక్క పిఎంకేవివై, సో దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అంటారు?
0: అభ్యర్థి చేరాలనుకుంటే పిఎంకేవైలో చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 ఇయర్స్ అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి ఇందులో, ఇందులో దాని ద్వారా కూడా మనం చేరొచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన ఏపీఎస్ఎస్డిసి రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ ఇందులో.
1: సార్, మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారా? సో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలాగా మెరుగుపడతాయంటారు?
0: అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు అన్నిటికి కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూ అవుట్ అవర్ మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్. దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటుంది. మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికెట్ ఇస్తామండి, అది చాలా ప్రామాణికమైనది. అది
1: సార్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఎస్డిసి అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్?
0: అంటే మన దగ్గర ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా సీఎం స్కిల్ సెంటర్స్ అని సీఎం అనే 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో. పర్టికులర్ గా సీఎం స్కిల్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 114,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ లాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 2 లక్షల మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, పిఎంకేవై ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతలు, యువతకు, మహిళలకు, గ్రామీణులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రస్తుతం మీరు ఏ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్, ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా, ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా?
0: ఏపీఎస్ఎస్డిసి ప్రస్తుతం యువత అవసరాలు అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాల శిక్షణ ఇస్తున్నాం మనం. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ బిఐ లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే మనం హెల్త్ సెక్టర్ తీసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ESDM అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి వీటిలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్ ఈ రకంలో ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనము చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పనిచేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి వాళ్ళు. కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశం

0: సమితో మనము పోయిన గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పని చేయాలి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికి కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విదేశ భాషలను కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఆ మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో. అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది భయపడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనము ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్లో మనము సృష్టిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.
1: సార్, మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి. సార్, సార్ మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు?
0: అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మీరు అడిగిన దాని గురించి నేను ఒకటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేశామంటే ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేశామండి. అందులో ఇందులో స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం ఇది ప్రతి జిల్లాకి ఒక. ఇందులో ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసేది. చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే, కానీ 4-5 డిపార్ట్మెంట్లు చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సిడాప్ అని, తర్వాత ఏపీఎస్ఎస్డిసి అని, నాక్ అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే ఆ నియర్ బై మన ఆ జిల్లాకు ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మన గుంటూరు తీసుకున్నాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో కూడా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని ఇంకా భవిష్యత్తులో రాబోయే అవకాశాలు వివిధ రంగాలను కూడా గుర్తించి వీటినన్ని కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ని కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని ఆ అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని వారి అభిప్రాయాల్ని తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు.
1: సార్, మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు?
0: ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకున్నటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గం. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో చేయడం కాన్సన్ట్రేటెడ్ గా చేయడం అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబైల్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 3 నెలలకు ఒకసారి జరుగుతాయి.
1: సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ

0: చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారే.
1: అవును ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నాం మనం కూడా. మనం గతం ముందుగా ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా ఏంటంటే మన దగ్గర ఉండే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, వీటిలో కూడా ఏంటంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళని కొంచెంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి.
0: సార్, మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే, అంటే డిగ్రీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చెప్పారు కదా సార్, సో వాటికి సంబంధించిన వివరాలు సార్.
1: అంటే ఇప్పుడు మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో అయితే ఏమి లేకపోతే ఆర్గనైజ్తో ఏంటి మన కొలాబరేషన్స్ ఉంటాయి, కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దానితో ఆ సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటిఎస్ వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ గా, యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళు రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ ఇంటర్ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో గాని ఆన్లైన్ మోడ్ లో గాని వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్స్, 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కి యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి.
0: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్టప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది, అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది?
1: ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులైనటువంటి స్పెషలిస్ట్తో వాళ్ళకి క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్ సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్లేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటుందండి.
0: సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారు?
1: అవునండి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నామని, అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకుని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మేము మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాలి, కంప్యూటర్స్ అయితే ఏమి లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సెస్ అంటే మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనదండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనేవాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం డెసో అని. అలాగే సిడాప్స్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు, అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు.
0: సార్ రాబోయే రోజుల్లో

0: సో ఏపీ ఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు.
1: పరిశ్రమలకు ఏమవసరం, పరిశ్రమలు చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగ్యత అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసిలో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తాం అనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసిలో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటున్నాం అండి. ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన పిల్లలకి మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితేమి, డాక్టర్స్ అయితేమి, లేకపోతే ఫిజియోథెరపిస్టులు అయితే, నర్సెస్ అయితే, హెల్త్ కేర్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసమే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓమ్ క్యాప్ అని మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా స్కిల్ ఎక్కువ సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి, యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అలాగే మనం ఇటలీ పంపాలంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరమైతే ఉందో మేము ప్లాన్ చేస్తున్నాం, జర్మనీకి ప్లాన్ చేస్తున్నాం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం, అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడ్ ఆన్ కోర్సుల కింద గాను లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్ మన పిల్లలకి, ఏది బెస్ట్ ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది, అటువైపే మనం పనిచేస్తున్నాం. అటువైపు కానీ
0: సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్?
1: ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి, పిల్లలంతా బాగా మెచ్యూర్డ్. గతంతో పోలిస్తే వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళు మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు, ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అని కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలన్నటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజుకు 1 అవర్, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళకి వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం వాళ్ళకి ఏం అవసరము, ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకు వెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయా అనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రము మూల్యం చెల్లించకుండా డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీఎస్ఎస్డిసి ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యం అని ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్, అది అందులో మనం ఒకసారి అందులో రిజిస్టర్ అయ్యి అందులో జరిగేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేటి అన్ని కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నైపుణ్యంతో పాటు, మనది ఓన్ పోర్టల్ మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్ లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి, నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి.
0: సార్, ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.

0: మీకు కూడా ధన్యవాదాలండి. మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. వారికి కూడా శుభాశీస్సులు. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి కాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్వర్ణకమలం చిత్రానికి ఎస్ జానకి.

విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి కాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్వర్ణకమలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరందరి కోరిక మేరకు బాలమిత్రుల కథ చిత్రానికి యశ్యానికి పాడిన పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం శ్రోతలు హరిబాబు వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకు బావాబావు మరిది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన వేటూరి.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి గ్రామం నుంచి వేణమ్మ, బాలయ్య, బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కుమార్ సాను చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం, కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆత్రేయ సాహిత్యం, చక్రవర్తి సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా లవకు సచిత్రానికి ఘంటసాల పాడిన పాట కోరిన శ్రోతలు మొవ్వమండలం కాజగ్రామం నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి జయలక్ష్మి వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ప్రేమించుకుందాన్రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిందే మరొక పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కోకిలమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు. తలంబ్రాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. మల్లెమాల సాహిత్యం, సత్యం సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంలో హరిహరన్ సుజాత పాడిన పాట కలిసుందాంరా చిత్రం నుంచి.

0: ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తలనంతరం 12:10 వినవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:00 కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్. భారత్ బ్రిటేన్ ముక్త వ్యాపార

0: అబ్బా ప్లీజ్ ఒక్క గంట అండి.
1: గంట గంట నీ అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంతా.

నీ తోడు అందుకే ఎవందో శ్రీమతి గారు అగందో చల్లారండి ఎవందో శ్రీమతి గారు అగందో చల్లారండి ఇల్లు ఉండాలి కళ్యాపు చల్లాలి

మీరు ఇంతవరకు 1981 సంవత్సరంలో జయకృష్ణ మూవీస్ ద్వారా విడుదలైన సీతారాములు చిత్రం నుంచి పాటలు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్స్ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లోకి వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యుకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యుకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేరర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపైన ప్రశ్నలు

0: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
1: ఎనభైల నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథ స్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మానమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోర్లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్ బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 2 మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పోషకాహారం ప్రాధాన్యత గురించి పరిచయ కార్యక్రమంలో తెలుసుకుంటాం. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర.
1: మనకి ఆహారం ఎంత అవసరమో వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఈరోజు

0: మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ రమ్య సదరామ్ గారు వచ్చారు. వారితో మాట్లాడి పోషక ఆహారం అంటే ఏమిటి, దాని అవసరం ఎంత ఉంది తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమ్య సదరామ్ గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ముందుగా పోషక ఆహారం అంటే ఏమిటి వివరిస్తారా?
1: పోషక ఆహారం అంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఇది కూడా ఒక ప్రపోర్షన్లో మనం తీసుకోవాలన్నమాట. మనకి టోటల్గా 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అందులో వీ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్లో ఏ ఒక్కటి మనకి లోపించినా కూడా దానివల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, అవి ది ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. మనకి మొత్తం మనకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మనకి దాని నుంచే వస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఆల్మోస్ట్ 50-60% కార్బోహైడ్రేట్స్ నుంచే రావాలి. అలానే కమింగ్ టు ప్రోటీన్స్, దే ఆర్ మజిల్ బిల్డింగ్ బ్లాక్స్. మన కండరాలన్నీ కూడా మంచిగా ఎదగాలి, అలానే రిపేర్ సిస్టమ్స్ ఇన్ ఆర్ బాడీ అనేవి జరగాలి, ఇమ్యూనిటీ పెరగాలి అంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అందరూ ఏంటంటే అదొక ఎనిమీ లాగా చూస్తారండి ఫ్యాట్స్ ని, బట్ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికంటే మన ప్రతి ఒక్క సెల్ బాడీలో ఫంక్షన్ అవ్వాలంటే ఫ్యాట్స్ అనేవి ఉండాలి. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కమింగ్ టు విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మైక్రోన్యూట్రియన్సే కానీ మెటబాలిజం మన బాడీలో జరగాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మనం సమపాలల్లో తీసుకుంటేనే బికమ్స్ అ బ్యాలెన్స్డ్ డైట్.
0: ఒక సమతుల్య ఆహారం కావాలంటే ఇవన్నీ ఉండాలంటారు. ముందుగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మనకి చాలా అవసరం అంటారు. మరి పిండి పదార్థమే మనకి ఎనిమీ అనేది కూడా అంటున్నారు.
1: అవునండి.
0: ఆ లిమిట్ ఎక్కడ డిసైడ్ చేయాలండి? ఎంత కార్బోహైడ్రేట్స్ మనం తినాలి, ఎంత తినకూడదు, ఏంటి గుడ్ కార్బ్, ఏంటి బ్యాడ్ కార్బ్, అది వివరిస్తారా?
1: అవునండి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాల్సినవి కాదండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మన కార్బ్స్ నుంచి వస్తుంది అనుకున్నాం కదా. సో అసలు గుడ్ కార్బ్స్ అంటే ఏంటి, బ్యాడ్ కార్బ్స్ అంటే ఏంటి? సో ఈ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, లేకపోతే రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే
0: మైదా పిండి,
1: ఎస్ మైదా పిండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ద బేకరీ స్టఫ్, జంక్ స్టఫ్, లైక్ అంటే మనకి ఇప్పుడు పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న తర్వాత ఒకవేళ షుగర్స్ కనుక చెక్ చేసామనుకోండి, ఒక స్పైక్ అంటే సడన్గా గ్లూకోజ్ అనేది రైజ్ చేసేస్తుంది బాడీలో. అలానే కాసేపు అయిన తర్వాత, లైక్ బ్రేక్ఫాస్ట్లో మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ లంచ్ లోని వైట్ రైస్ ఏ తీసుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1 అవర్కి ఒక స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, అలానే మళ్ళీ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పైక్ వస్తుంది. మరి అదే మోతాదులో ఆ గ్లూకోజ్ మనకి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వాలి, అది కూడా అదే స్పైక్ లో రిలీజ్ అవుతుంది. సో ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి మెయిన్ కల్ప్రిట్ అన్నమాట మనకి డయాబెటిస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి. సో మెయిన్ గా అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్స్ వల్లే వస్తాయండి. సో మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అని అంటే బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ అనేవి మెయింటైన్ చేస్తాయి, అంటే గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి ఉండవు. సో మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఈ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే హోల్ గ్రెయిన్స్, అంటే మనకి బ్రౌన్ రైస్ కానివ్వండి, లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి, అండ్ ఆల్ ద లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ హావ్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలన్నమాట.
0: ఇప్పుడు ప్రోటీన్కి వస్తే, ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, అది ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది చెప్తారు?
1: సో ప్రోటీన్స్ అనేవి ఇప్పుడు మజిల్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకున్నాము. సో అట్ ద సేమ్ టైమ్ మన బాడీని రీజనరేట్ అవ్వడానికి అంటే రిపేర్ ఆఫ్ టిష్యూస్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఉంటాయి, వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ఉంటాయి. అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లోకి వస్తే కనుక లీన్ మీట్స్ అనేవి ప్రిఫర్ చేయమంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, మటన్, ఫిష్ లో ఏది మంచిది అని అంటే మటన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్ ఉన్నా కూడా మనకి అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మటన్ లో ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి.
0: డాక్టర్, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. ఈ మధ్య మార్కెట్ లో చాలా ప్రోటీన్ పౌడర్లని, ప్రోటీన్ షేక్లని వచ్చేసాయి, అది ఎంతవరకు మంచిది? ఇంకా ప్రోటీన్ తీసుకోవడానికి ఇంకా బాడీ యాక్టివిటీకి ఏదైనా సంబంధం ఉందా?
1: నేనైతే ఈ ఆర్టి

0: ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్తానండి. ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, సో ఆ మజిల్ బిల్డింగ్ వాళ్ళకి కావాలి. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో త్రూ డైట్ ద్వారానే తీసుకోవడం అనేది మంచిది. బియట్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ మనకి ఈక్వలీ గుడ్ సోర్సెస్ అనే ఉన్నాయి. ఎగ్ వైట్ ఫర్ ఎగ్జాంపుల్, అయితే వెజిటేరియన్స్ అడుగుతారు మరి మాకిప్పుడు ఎగ్ తీసుకోం కదండి, అలానే చికెన్ ఫిష్ అవి తీసుకోం కదా, మాకేంటి సోర్సెస్ అనేవి? లెగ్యూమ్స్ అండి, ఇంకా పప్పు దినుసులు, బీన్స్, ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అలానే వన్ బిగ్గెస్ట్ బూన్ ఫర్ వెజిటేరియన్స్ ఏంటంటే కీన్వా. కీన్వా అని దొరుకుతుంది, అందులో మనకి ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ అన్ని ఉంటాయి. ఎగ్ లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో కీన్వాలో అంత ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అలాగ నాచురల్ సోర్సెస్ ద్వారా తీసుకుంటే మంచిది, కానీ ప్రోటీన్ షేక్స్ వాటిలో ఎలా లేదన్న ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ డిపెండింగ్ అపాన్ ప్రోటీన్ షేక్స్ అనేది అంత మంచిది కాదండి.
1: ఫ్యాట్, కొవ్వు మనం తీసుకునేది నెయ్యి నూనె, దాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది, అది వంటలో ఎంతవరకు వాడాలి చెప్తారా?
0: ఫ్యాట్స్ లో కూడా ఇక్కడ మనం గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ కింద మాట్లాడుకోవాలండి.
1: అంటే వాటిలో కూడా గుడ్ ఇంకా బ్యాడ్
0: ఉంటాయి
1: చెప్పండి.
0: సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకి గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అందరూ వాడతారండి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి, మనము బాగా ఆ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో బాగా హీట్ చేస్తారు వీటిని, అంటే సీడ్స్ ని కానీ ఆయిల్ ని కానీ. ఆ హీటింగ్ ప్రాసెస్ లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బ్యాడ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అవి మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మనం తగ్గించేసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెక్క గానుగు నూనెలను వస్తున్నాయండి. అది ఏంటంటే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని తీస్తారు, సో అక్కడ హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు, సో గుడ్ ఫ్యాట్స్ అన్ని రిటైన్ అవుతాయి. సో అందులో మనకి చెక్క గానుగ నూనెల్లో ఏంటంటే చాలా ఫ్లేవర్స్, జింజిల్ ఆయిల్, సెసమి ఆయిల్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆలివ్ ఆయిల్ అండి. సో అందులో ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అని చెప్పి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించేస్తుంది, ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ బెస్ట్ ఇస్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ ఇంకా రిమైనింగ్ ఘీ అంటారా, తీసుకోవచ్చండి, కానీ మోడరేషన్ లో తీసుకోవాలి. కొంతవరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అందులో ఉంటాయి, అందుకని మోడరేషన్ లో తీసుకోమని చెప్తామన్నమాట.
1: మోతాదులో నెయ్యి వాడితే
0: అవును మంచిది
1: మంచిది అంటారు. మరి ఇప్పుడు విటమిన్ మరియు మినరల్స్ గురించి అన్నారు కదా,
0: అవునండి,
1: వాటికి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత మోతాదులో తీసుకోవాలి?
0: యాక్చువల్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటాయండి. సో యూజువలీ ఏంటంటే మేము 2-3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే చెప్తాము. కానీ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కుకింగ్ ప్రాసెస్ లో కూడా ఆ విటమిన్స్ మినరల్స్ రీటైన్ అవుతున్నాయా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే బాగా ఉడికించేయడం కానీ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే వస్తుందో మనం కర్రీ చేస్తునేటప్పుడు మొత్తం అదంతా కూడా ఇవాపరేట్ అయిపోయే వరకు ఉంచేస్తారు. సో మన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని డీనేచర్ అయిపోతున్నాయి, మన బాడీలోకి వెళ్ళట్లేదు. సో హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ లేదంటే రా ఫామ్ లో తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా అంతే. యూజువలీ ఏంటంటే జ్యూసెస్ ఫామ్ లో తీసుకోవద్దని చెప్తాము, బికాస్ మళ్ళీ యాడెడ్ షుగర్స్ వేసుకొని మరి తీసుకుంటారు.
1: టెట్రాపాక్స్ లో వచ్చే జ్యూసెస్ అవాయిడ్ చేయాలి
0: ఇంట్లో చేసుకున్నా కూడా. ఫ్రూట్స్ తో కంపేర్ చేస్తే ఫ్రూట్ జ్యూసెస్ నాట్ అడ్వైజబుల్ అండి. హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది రావాలి కదా. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి ఫ్రూట్ లో కూడా ఫ్రక్టోజ్ సింపుల్ షుగరే, అది కానీ ఫైబర్ ఉండడం వల్ల అది గుడ్ కార్బ్ అవుతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి ఉంటే అది కూడా రెక్టిఫై అవుతుంది కాబట్టి.
1: బాగా చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఏ వయసుకి ఎంత కావాలి చూసుకుందాం. ముఖ్యంగా ముందుగా మనం పిల్లలతో మొదలెడితే చిన్నపిల్లలకి మనం ఎంత వరకు ఆహారం ఇవ్వచ్చు, అంటే 1 ఇయర్ బేబీ నుంచి తీసుకొని 4-5 ఇయర్స్ బేబీ, వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారంగా పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఎంత ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు అంటారు?
0: యూజువలీ ఏంటంటేనండి 6 మంత్స్ తర్వాత నుంచి వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, అంటే సాలిడ్ ఫుడ్ అనేది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నా అడ్వైస్ టు ద పేరెంట్స్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇనీషియల్ గానే వాళ్ళకి మనం చేసి పెట్టేవన్నీ కూడా హెల్దీగా చేసిస్తే, అండ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి చిన్నపిల్లల్లో ఈ ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు చిన్న పారేజ్ లాగా మిల్క్ తో పాటు చేసి పెడితే వాళ్ళు తింటారు. అలాగేంటంటే వాళ్ళ స్నాకింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీ గనక మనం చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంకా కమింగ్ టు ద

0: రిక్వైర్మెంట్స్, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి కార్బోహైడ్రేట్ ఇంపార్టెంటే, ప్రోటీన్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే. సో మూడు కవర్ అయ్యేలాగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అవి అంటారా, డెఫినెట్లీ వాళ్ళకి కూడా 2 to 3 సర్వింగ్స్ పర్ డే అనేది ఇవ్వాలి. కాకపోతే హోల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు యాక్చువల్లీ వెయిట్ బట్టి చెప్తామండి, అంటే మరి 1 ఇయర్ పిల్లలకి, 2 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే వెయిట్ బట్టి కూడా ఉంటారు. చాలామంది సన్నగా మాల్ నరిష్డ్గా ఉంటారు, సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా మేము వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, టీనేజ్కి వచ్చేసరికి పిల్లల గ్రోత్ రిక్వైర్మెంట్సే కాకుండా ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ఆకలితో పాటు రుచులు కూడా కావాలి.
0: అవును,
1: అలాంటప్పుడు వాళ్ళని ఎలాగా డైరెక్ట్ చేయాలి హెల్దీ ఈటింగ్ వైపు ప్లస్ యాక్టివ్ లైఫ్ కోసం?
0: ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఏంటైపోయిందంటే మన ఈ ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఏంటంటే అంత కూర్చుని తినే టైం, పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. కానీ యాక్చువల్లీ టేబుల్ మీల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అందరూ ఒకేసారి కూర్చొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటే పిల్లలు అదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనమే ఒకవేళ అన్నీ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి డెఫినెట్లీ వాళ్ళు కూడా తీసుకోరు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు పిల్లలు అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మంచిది, ఇది నువ్వు తిను, ఇది తినకు అని అంటే దే గో ఇన్ టు అ నెగటివ్ మోడ్. అంటే ఇది ఎందుకు తినకూడదు, నాకు అదే తినాలనిపిస్తుంది అని అంటారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిప్స్ వాళ్ళకి అలవాటు అయ్యాయనుకోండి, అది మనం ఫస్ట్ ఏం చేయాలంటే అది మాన్పించడానికి ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెట్టడానికి ట్రై చేయాలి. అంటే బయట వాళ్ళు ఏ ఆయిల్తో యూస్ చేస్తున్నారో తెలియదు, ఇంట్లోనే మనం చేసి పెట్టి వాళ్ళకి నెమ్మదిగా అది కూడా మాన్పించి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ వైపు డైవర్ట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెట్టడము, టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడం చేస్తే వాళ్ళు అసలు ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలకు తెలియదు. సో దాని నుంచి డైవర్ట్ చేసి ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఎందుకు తింటున్నా, అందులో ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ థింక్ దట్ విల్ వర్క్ వండర్స్.
1: మరి ఇప్పుడు ఎంప్లాయిడ్ పీపుల్ స్పెషలీ 9 నుంచి తీసుకొని సాయంకాలం 6-7 వరకు చైర్ మీదే కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అది ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఏ వయసు వాళ్ళైనా, వాళ్ళ డైట్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతాయంటారా?
0: డెఫినెట్లీ అండి.
1: వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే ఎక్కువ యాక్టివ్ ఉండగలరు?
0: ఇప్పుడు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఎప్పుడో మార్నింగ్ తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 3 o'clock తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో నైట్. యాక్చువల్లీ మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ చాలా రాంగ్ అండి. దట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 3 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారనమాట, అది చాలా రాంగ్. యాక్చువల్లీ 6 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. 3 major meals, 3 minor meals. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ యువర్ డే కొంచెం ఏదైనా వార్మ్ గలే వార్మ్ వాటర్ కానివ్వండి, లేకపోతే జస్ట్ లెమన్ వాటర్ విత్ హనీ తీసుకొని నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా 11 o'clock ఏదో ఒక ఫ్రూట్ మీతో పాటు క్యారీ చేయాలి, లేదంటే బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే అందులో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోవడము గివ్స్ ఎక్స్ట్రా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అలానే లంచ్ నార్మల్గా తీసుకుంటారు టైంకి 1 o'clock కల్లా. 4 o'clock హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ బయట.
1: ఇందులో ఏముంటే బాగుంటుందంటారు?
0: సో ఈవినింగ్ టైంలో ఏంటంటేనండి చిన్న సాలడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నా సాలడ్ అని, రాజ్మాతో సాలడ్ లాగా చేసుకోవడం, ఆనియన్స్, టొమాటోస్, చిన్న నిమ్మకాయ. అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్కి కాల్షియం అండ్ ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజ్మా, శనగలు వీటిల్లో ఏంటంటే కాల్షియం, ఐరన్ ఉంటాయి. కానీ ఐరన్ అబ్జార్ప్షన్ పెరగాలి అని అంటే విటమిన్ సి యాడ్ అవ్వాలి. సో నిమ్మకాయ పిండుకొని ఆ సాలెడ్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలో ల్యాండ్ అవ్వరు. అలానే మనకి మకానా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కార్న్ క్యారీ చేయొచ్చు మనతో పాటు. అలానే అంత టైం లేదు, ఫ్రూట్స్ తీసుకోండి.
1: ఆల్మోస్ట్ ఒక 50 grams అన్న డబ్బాలో పెట్టుకుంటే చాలు అంటారు ఈవినింగ్ స్నాక్స్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ.
0: అవును,
1: ఒక చిన్న డబ్బా, చిన్న 50 grams మనం క్యారీ చేయడానికి చిన్న పర్స్ అయినా సరిపోతుంది.
0: సరిపోతుంది,
1: బాగా చెప్పారండి. మరి డాక్టర్ గారు, బ్యాలెన్స్ డైట్ అనేది చెప్పారు, ప్రోటీన్స్, విటమిన్స్, ఒక పదం తరచూ వింటూ ఉంటాము, మన థాలీలో మన ప్లేట్ లో అన్ని కలర్స్ ఉండాలి, అది ఏమిటి, వివరిస్తారా?
0: అవునండి, ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి అప్లికబుల్ అనమాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టొమాటోస్ రెడ్గా ఉంటాయి కదా, సో అందులో లైకోపీన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విటమిన్ ఏ. విటమిన్ ఏ మనకి విజన్ కి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజు నేను ఈ టొమాటోస్ ఏ తింటాను, క్యారెట్

0: పెట్టే తింటాను అని చెప్పేసి రిమైనింగ్ వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తే బ్రింజాల్ ఇస్ పర్పుల్ ఇన్ కలర్ కదా. సో దాట్ డినోట్స్ అనదర్ విటమిన్, అనదర్ మినరల్. సో అందులో మనం మిస్ అయిపోతున్నాం కదండి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ అ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే కలర్ఫుల్గా ఉండాలి ప్లేట్ అనేది. ఎందుకు చెప్తామంటే ఒక వెజిటబుల్లో ఉన్న న్యూట్రియన్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వెజిటబుల్స్లో ఉన్నవి కూడా వస్తాయి అన్నమాట. అది దాని ఇంపార్టెన్స్.
1: ఇప్పుడు మన యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు, అంటే మనం మన పర్సనాలిటీలో మన ఆహారం అంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఆహారం అంతా సమతుల్యంగా తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే దాంతోపాటు నీరు తీసుకోవడం, వాటర్ కన్సంప్షన్, ఎక్సర్సైజ్, ఇంకా నిద్ర, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు?
0: డెఫినెట్లీ అది కూడా ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లోకి వస్తాయి. వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెటబాలిజం రన్ అవ్వాలి యాడిక్వేట్గా, అంటే ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ వాటర్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తీసుకోమని చెప్తాము. ఎస్పెషలీ అంటే నవ డేస్ ఇప్పుడు నేను చూస్తున్న సినారియోస్లో ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడము, అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఒబేసిటీ ఇలాంటివి కూడా వస్తాయండి. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా, అంటే ఉమెన్ ఏం కంప్లైంట్ చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళాలి కాబట్టి వాటర్ అవాయిడ్ చేస్తారు. అలా చేయకూడదు. ఒక 1 liter బాటిల్ పెట్టుకుని 3 to 4 hours ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు పెట్టుకోవాలి, జస్ట్ లైక్ అ మెడిసిన్. అంత ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే మన బాడీలో ఇన్సులిన్ని యాక్ట్ చేయకుండా చేసేస్తాయి అన్నమాట ఈ రెసిస్టెన్స్ అనేది. నాచురల్ వే అది తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్. అది కూడా మీరు జిమ్కి వెళ్ళి స్ట్రీనియస్ వర్కౌట్స్ చేసేయమని కాదు, ఫస్ట్ బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే మనము పక్క వాళ్ళు నడుస్తున్నామంటే పక్క వాళ్ళతో మాట్లాడలేనంత ఆయాసం వచ్చేలాగా నడవాలి. ప్రొవైడెడ్ మీకు కార్డియాక్ ఇష్యూస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళకి, ఒక హెల్దీ ఇండివిజువల్కి. సో అలా నడిచినప్పుడు మన బాడీలో ఈ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా సంబంధం లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ రెస్ట్ అన్నారు, రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ టైంలోనే మనము ఈ మెటబాలిజం, నెక్స్ట్ బాడీ రిపేర్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ డే మనం రెజ్యూనేట్ అవ్వాలి అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం నైట్ 8 hours ఆఫ్ స్లీప్, ఆఫ్టర్నూన్ 2 hours ఆఫ్ స్లీప్ అనేది రికమెండ్ చేస్తాము.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే మనం నేటి ఆహారమే రేపటి ఆరోగ్యం అన్నట్టుగా, ఈ రోజు నుంచి మనం మన ఆహారాన్ని పట్ల జాగ్రత్త పడుతూ మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేస్తూ శుభ్రంగా పడుకుంటే రేపటి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుందంటారు. మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: చాలా థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ వచ్చినందుకు. చాలా థ్యాంక్స్.
2: మీరు ఇంతవరకు పోషకాహారం ప్రాధాన్యత అనే అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె ఇందిరాగారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఇప్పుడు కార్మికుల గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు కార్మిక గీతాలను విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం.

పాండురంగ మహత్యం చిత్రానికి ఘంటసాల పాడిన పాట అది. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వైశ్యత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు.

0: ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు, నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
0: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీపత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ, సామాజిక భద్రత ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రత ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్

0: విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
1: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరం అని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి
0: భారత సైన్యంలో

0: కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణాకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి
1: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓమి ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళాలను నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళా కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్ధిదారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్,

ఈ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. NTR జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
11: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై.
12: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. ఆజ్ హీ పాత్ర లాభార్థియో కా ఆయుష్మాన్ కార్డ్ బన్వా కర్ ఉన్హే దే నయే సాల్ కా ఉపహార్. 60 కరోడ్ సే జ్యాదా లాభార్థియో కో మిలా 5 లాఖ్ రూపే కే ముఫ్త్ ఉపచార్ కా అధికార్. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆరోగ్య పరిరక్షణ, ఈ అంశంపై శ్రీమతి బి శ్వేతారాణిబాయి గారి ప్రసంగం వింటారు.
1: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం. దానాలలో శ్రేష్టమైనది అన్నదానం. ఇది ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోనూ భోజనానికి ప్రాధాన్యత ఉంది. అతిథి అభ్యాగతులకు భోజన సదుపాయం చేయటం, పరిచయస్తులకు టీ కాఫీలు అందించడం లాంటివి మన సంప్రదాయంలోనివే. ఆహార విధానంలో మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య సంరక్షణ చేసే విధానం ప్రకృతి చికిత్సలో ఒక ప్రధాన భాగం. కొన్ని తరాల నుంచి కొన్ని తరాల వారు అవలంబిస్తున్న ఆహార పద్ధతులను సాంప్రదాయ ఆహార పద్ధతులు అంటారు. ఇవి మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో తోడ్పడతాయి. ఈ ఆహార పద్ధతులు మనకు సులభంగానూ మన ప్రకృతిలో నుంచి లభించేవే మరియు చారిత్రాత్మక ప్రసిద్ధి కూడా కలిగి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలోని కొన్ని సాంప్రదాయక ఆహారములైన చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు,

పాలు మరియు ఇతర పాల పదార్థాలు, గుడ్లు, మసాలా దినుసులు మొదలైనవి. ఇప్పుడు మనం ఈ ఆహార పదార్థాల ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అంతేకాక గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, మన ఎముకలు మరియు మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి, మన శరీరంలో కావాల్సినంత మోతాదులో హీమోగ్లోబిన్ను సరఫరా చేయడం దీని ముఖ్య పని, కంటి చూపు తగ్గకుండా చూస్తాయి, పోషకాహార లోపాలను సరిచేస్తాయి, వ్యాధులను రాకుండా శరీరాన్ని కాపాడతాయి. మన సాంప్రదాయక వంటలలో మొదటిది చిరుధాన్యాలు, గింజధాన్యాలు. వీటిని కావాల్సినంత మోతాదులో తీసుకోవాలి. బియ్యం, ముడిబియ్యం, ఓట్స్, గోధుమలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిని చిరుధాన్యాలు లేదా గింజధాన్యాలు అంటారు. వీటితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్లతో పాటు క్యాలరీలు అందించే శక్తిజనకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఫైబర్ అంటే పీచు, ప్రోటీన్, కాల్షియం, కాపర్, ఇనుము, వైటమిన్ ఈ మరియు కే లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి, జీర్ణకోశ వ్యాధులను రాకుండా నియంత్రిస్తాయి, మలబద్ధకం లాంటి సమస్యలను దరిచేరనియ్యవు. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతకా ధాన్యాలను వినియోగిస్తూ ఉంటాము. వీటిలో రాగులు, సజ్జలు మరియు జొన్నలు అనే చిరుధాన్యాలు మన ప్రాంతంలో వాడుతున్నాము. అందులో రాగులకు భారతదేశం పుట్టినిల్లుగా పరిగణింపబడుతుంది. 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం, 3.9 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడుతుంది. సంప్రదాయబద్ధంగా రాగి పాలకు బదులుగా పాయసంగా కానీ, అంబలిగా కానీ, రాగి ముద్దగా కానీ తీసుకోవచ్చు. ప్రస్తుతం రాగి వెర్మిసెల్లి అంటే సేమ్యాగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఆహారంగా మార్కెట్లో లభిస్తుంది. రాగుల్లానే సజ్జలు వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడబడుతున్నాయి. 100 గ్రాముల సజ్జలలో 11.6 గ్రాముల ప్రోటీన్ అంటే మాంసం కృతులు, 67.5 గ్రాముల పిండి పదార్థం, 8 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. కంటికి అత్యంత భద్రత రక్షణ కలిగించే కెరోటిన్ అనే పదార్థం ఇందులో ఉంటుంది. ఈ చిరుధాన్యాలతో మనం రొట్టెలు, అన్నం, సంకటి, జావలాగా చేసుకొని తినొచ్చు. చిరుధాన్యాలతో పాటుగా పప్పు ధాన్యాలు కూడా మన ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనకు రోజూ దొరికే పప్పు దినుసులలో ప్రోటీన్తో పాటు క్యాలరీలు కూడా ఉంటాయి. పప్పు ధాన్యాలలో ఉన్న పోషకాలు ప్రోటీన్, ఎనర్జీ, మాల్న్యూట్రిషన్ అను పోషకాహార లోపంను తగ్గించే చికిత్సలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెసరపప్పులో రక్తహీనత రాకుండా చూసుకునే ఖనిజాలు మెండుగా లభిస్తాయి. ఎర్రపప్పు, కందిపప్పు మనం మామూలుగా రోజువారీ ఆహారంలో వాడుతూనే ఉంటాము. వీటి నుంచి మనకి ప్రోటీన్లతో పాటు బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. ఇవి మన శరీర పోషణలో భాగంగా ఉంటూ కంటి చూపు దెబ్బతినకుండా చూస్తాయి. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు తర్వాత మన ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షించేవి ఆకుకూరలు. మనకు అతి చౌకగా లభించే పచ్చని ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. అందులో తోటకూర, కొయ్య తోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూర వంటివి మనకు అందుబాటులో ఉండేవి. ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడడం మంచిది. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, సి, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని తీసుకోవటం వలన మోకాలి నొప్పులు, రక్తహీనత, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకుకూరల్లో ఉండే వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం చాలా తక్కువ ఉన్నందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు చేర్చడం తప్పనిసరి. ఈ ఆకుకూరల్లో ఏ, కే, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల శ్వాస సంబంధిత వ్యాధులను, మూత్ర

గుండెపోటుకు సంబంధిత వ్యాధులను అద్భుతంగా నియంత్రిస్తాయి. పీచు అధికంగా లభించటం వలన ఒక కప్పు ఆకుకూరలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని మీ దరిదాపులో చేరనివ్వదు. అంతేకాకుండా జీవక్రియను శుభ్రం చేస్తుంది. ఇందులో దొరికే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంటే హానికర కణాలతో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్లు, ఖనిజాలు రక్తపోటును నివారించడానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఒక మంచి క్యాన్సర్ నివారిణి అని చెప్పవచ్చు. ఇందులో అనేక ఫ్లేవోనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ రహిత గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరలను క్యాన్సర్ నివారిణి అని కూడా అంటారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఆకుకూరలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ఆకుకూరల్లో కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో కెరోటిన్ విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మొటిమలు, మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటిని రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కంటి శుక్లాలు మరియు వయసుతో వచ్చే కళ్ళ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సిలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు మనం ఆకుకూరలతో చేసే వివిధ రకాల వంటల గురించి తెలుసుకుందాం. ఆకుకూరలతో మనం వేపుడు, పులుసు, ఆకుకూరలతో పచ్చడి లేదా ఆకుకూరల్ని పప్పులో వేసుకొని ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. ఇలానే మన సాంప్రదాయక ఆహార పద్ధతులలో కూరగాయలు కూడా ఒక భాగం. మన జీవన శైలికి కావలసిన పోషకాలు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకునే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇవి అతి తక్కువ ధరల్లో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. మనం రోజూ వాడే కూరగాయలను 4 రకాలుగా విభజించారు. అందులో మొదటిది తీగజాతి కూరగాయలు, దుంపజాతి కూరగాయలు, చిక్కుళ్ళు, నాలుగవది సంవత్సరం పొడుగునా దొరికేవి. అందులో మనం ఇప్పుడు ముందుగా తీగజాతికి చెందిన కూరగాయల గురించి తెలుసుకుందాం. తీగజాతికి చెందిన కూరగాయలు కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, కీరదోసకాయ, సొరకాయ. ఇవి అన్ని తీగజాతికి చెందిన కూరగాయలు. అందులో కాకరకాయ భారతదేశంలో అంతా పెంచబడుతున్న మొక్క. దీని రుచి చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్నిచ్చేదని అందరూ తింటారు. కాకరను మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర రసంలో హైపోగ్లైసెమిక్ పదార్థం ఉంటుంది, అంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే స్వభావం ఉన్న పదార్థం. శరీరంలో స్వతహాగా విడుదల అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ను తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ కాకరకాయతో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు కాకరకాయ కారం, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ చికెన్ మొదలైనవి. మన సాంప్రదాయక కూరగాయలలో మరొకటిది గుమ్మడి. తెలుగువారికి ప్రీతికరమైన, శుభప్రదమైన, తరచూ వాడబడే కూరగాయ గుమ్మడి. దీనిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఇందులోని పదార్థాలు వివిధ రకాల రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు చాలా విధాలుగా గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడిలో పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక విటమిన్ ఏ అధికంగాను, కొద్దిగా విటమిన్ సి ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. కడుపులోని టేప్ వామ్ ఇన్ఫెక్షన్ అనగా నులి పురుగులు నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు. ఇలా చేస్తే నులి పురుగులు నివారణ జరుగుతుంది. గుమ్మడితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు గుమ్మడి పచ్చడి, గుమ్మడి హల్వా, ఇలా అనేక రకాలుగా చేసుకోవచ్చు. దుంపజాతికి చెందిన కూరగాయలు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, ఉల్లిగడ్డ, చిలకడదుంప, కంద, చామదుంప మొదలైనవి. ఈ దుంపజాతికి చెందిన క్యారెట్లలో అన్ని పోషకాలలోకెల్లా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు రోజుకో క్యారెట్ తినటం వలన కంటి చూపు సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది.

క్యారెట్లోని పోషకాలు గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ను ఒక క్యాన్సర్ పోరాట యోధుడు అని కూడా అంటారు. క్యారెట్తో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్యారెట్ కూర, క్యారెట్ ఫ్రై, క్యారెట్ హల్వా మొదలైనవి. ఇలానే దుంపజాతికి చెందిన వాటిలో ఉల్లిగడ్డ కూడా ఒకటి. ఇందులో ఎన్నో హార్మోన్ల గుణాలను ఉల్లి రసంలో ఉన్నాయి. ఉల్లిలోని శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువే, కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది, కానీ క్యాలరీలు ఎక్కువ. ఉల్లిని అన్ని కూరల్లో వాడతారు. దీనిలోని ప్రత్యేకమైన వాసన వంటకాలకు కమ్మదనాన్ని ఇస్తుంది. ఈ ఉల్లి నుంచి వచ్చే రసాన్ని నెయ్యిని సమభాగాలుగా కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా 3 పూటలా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. కూరగాయలల్లో ఇంకో రకం చిక్కుళ్ళు. ఇందులో సోయా చిక్కుడు, గోరు చిక్కుడు రెండూ ఉన్నాయి. సోయా చిక్కుళ్లను సోయా బీన్స్ అని కూడా అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఈ సోయాబీన్స్తో బిస్కెట్లు, బ్రెడ్లు తయారీలో వాడతారు. సోయాలోని ప్రోటీన్లు మాంసంలోని ప్రోటీన్లు వంటివే. సోయా చిక్కుళ్ళలానే గోరు చిక్కుళ్ళు చిక్కుడు జాతిలో ఒకటి. ఇది బలమైన ఆహారం. దీనిని మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పండిస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, బరువు తగ్గించే మరియు మధుమేహ చికిత్సలో ఉపయోగపడుతుంది, మరియు పిండం అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ కూరగాయల జాబితాలో మనకు సంవత్సరం పొడుగునా దొరికేవి టమాటా, బెండకాయ, పచ్చిమిరప. అందులో టమాటా వాడని కుటుంబం లేదు, టమాటో లేని వంటకం లేదు. ఈ టమాటో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాతో చేసిన వంటకాలని తింటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమవుతుంది. ఇది తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టొమాటోలను వాడడం వలన ఉదర సమస్యలను తగ్గించవచ్చు. ఇలానే మన తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయలలో ఒకటి వంకాయ. ఈ వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది మరియు బీపీని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు లానే మనకు నిరంతరం అవసరం అయిన ఆహార పదార్థం పాలు. క్షీరదాల నుండి పాలను సేకరించి పాల నుండి అనేక ఇతర పదార్థాలను తయారు చేసి ఆహారంలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు పెరుగు, జున్ను, చీజ్, పన్నీర్, వెన్న, నెయ్యి మొదలైనవి పాల నుంచి తయారు చేసే పదార్థాలు. వీటిలో నుంచి ఏ ఒక్కటి తీసుకున్నా మనం రోజువారీ ఆహారంలో మన శరీరంలో ఎముకలు బలపడడం జరుగుతుంది. ఇందులోని ఖనిజాలు మన ఆరోగ్య పరిరక్షణలో ఎంతో తోడ్పడతాయి. పాలలాగే రోజు మన ఆహార ప్రణాళికలో గుడ్లను ఒక భాగంగా చేసుకొని తీసుకోవటం వలన మనకు కావాల్సిన పోషకాలు అన్నీ సమంగా అందుతాయి. ఇందులో విటమిన్ ఏ, డిఈకే అన్నీ ఉంటాయి. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవటం వలన ఎముకలు మరియు కంటికి సంబంధించిన సమస్యలను రాకుండా అరికట్టవచ్చు. చిన్నపిల్లలకు రోజు ఒక గుడ్డును ఇవ్వటం వలన వారిలో వచ్చే పోషకాహార లోపంను రాకుండా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు రోజు ఒక గుడ్డును తినటం వలన పిండం పెరుగుదల బాగా జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలలో ఉన్న పోషకాలు అన్నీ మన శారీరక మరియు మానసిక ఎదుగుదలలో ఎంతో సహాయపడతాయి. కావున రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినటం మర్చిపోవద్దు. గుడ్లు, పాలు లాగానే మనం రోజు ఏదైనా ఒక పండు తినటం వలన మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రస్తుతం మనం ఈ కరోనా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లల్లో మనకు రోజు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ దొరుకుతాయి. ఆయా కాలంలో దొరికే పండ్లను తీసుకొని తినటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ పండ్లతో మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు పండ్ల రసాలు, స్క్వాషెస్ లాంటివి చేసుకొని తాగొచ్చు. జామ్స్, జెల్లీస్ లాంటివి చేసుకొని తినవచ్చు. ఈ విధంగా మన సాంప్రదాయక ఆహార పదార్థాలు ఎంతో విలువైన పోషకాలు కలిగి ఉండి శరీరానికి ఎంతో మంచి చేస్తున్నాయి. మన దేశంలోని ప్రజలు కరోనా వంటి మహమ్మారిని కూడా తరిమికొట్టగలుగుతున్నారు అంటే వీటి వలన కలిగే ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

0: పక్కనే చెప్పవచ్చు.
1: సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆరోగ్య పరిరక్షణ శ్రీమతి బి శ్వేతరాణిబాయి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలామంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి, ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇన్ని లాభాలు కలిగినటువంటి ఈ పండు ఆమ్ల పండు కాబట్టి దీని రాత్రిపూట తిన్నట్లయితే గుండెల్లో మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరొక పండు జామ పండు. తక్కువ ధరలో దొరికే ఈ జామ పండు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడాను. రాత్రిపూట మటుకు ఈ పండుకు దూరంగా ఉండాలి. యాపిల్లో మాదిరిగానే జామ పండులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు రావచ్చు. అంతేకాదు, ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజలాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్నే కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: అబ్ 70 వర్ష అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో अस्पताल में मुफ्त इलाज मिलेगा.
3: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन, 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनाने का. 5,00,000 रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4555 पर कॉल करें.

లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ్య కార్యక్రమంలో మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ మీకు తెలుసు కదా. మరి తెలియని వారి కోసం నంబర్ మరొకసారి 0866-248-8812 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. 0866-248-8812 నంబర్కి. మరైతే కార్యక్రమంలో మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే జగన్నాథ రథయాత్ర తెలుసు కదా. జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక రథోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంటే జూను జూలై నెలల్లో ఒడిశాలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ప్రశ్న ఏంటంటే జగన్నాథుడి రథం పేరు ఏమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలుంటాయి? ఇదండి మొదటి ప్రశ్న. జగన్నాథుడి రథం పేరు ఏమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలుంటాయి? మరి సమాధానం పంపించండి 0866-248-8812 ఈ నంబర్కి.

అండి, మరి గీతా గోవిందం చిత్రం నుంచి పాట విన్నారు కదా. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలను పంపించారు, మరి చూద్దాం. ప్రశ్న ఏంటంటే, జగన్నాథుడి రథం పేరేమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఇదండి ప్రశ్న, విన్నారు కదా, మరి పంపించారు సమాధానాలను. చూద్దాం ఎవరు పంపించారు. మొట్టమొదటి సమాధానం ఒంగోలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఒంగోలు సుజాత నగర్ నుంచి పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, వీరందరూ పంపించారు. ఇంకా ఎవరంటే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించిన వారు ఎవరంటే, ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. అలాగే ఇంకా శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు. తర్వాత మానస సమృత అండి, మానస సమృత చీరాల నుంచి పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ్ గారు. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి. తర్వాత

ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ని ఎవరు పంపించారంటే, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. ఇంకా తర్వాత నంది, ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. సుభాని గారు, మీ ఆన్సర్ ఇప్పుడే చదువుతున్నాను. ఓకే, రైట్. తర్వాత అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకటాచలపతి పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ గారు. వినయ్ గారు, నా ప్రశ్నలో ఇంకా ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయని అడిగాను, మీరు దానికి సమాధానం పంపించలే. ఓకే. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. తర్వాత అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట, శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఏమిటిది ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగర మండలం బాపట్ల జిల్లా నుంచి. ఓకే అండి. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి. ఇంకా పాపిన్యపాల్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి. తర్వాత బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, బ్రహ్మయ్య, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి. ఓకే అండి, ఎన్ని చక్రాలు అనేది మాత్రమే పంపించారు. మరి జగన్నాథుని రథం పేరు ఏమిటి అని కూడా అడిగాను, జగన్నాథుని రథం పేరు ఏంటో కూడా పంపించండి. ఓకేనా. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు, నరేంద్రారెడ్డి, ఇంకా మస్తాన్ భాష కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, వీరందరూ కూడా పంపించారు ఆన్సర్ని. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి పంపించారు. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుండుగలను రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన రెడ్డి పాపిన్నే పాల్యం నుంచి పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఓకే అండి. తర్వాత ఇంకా హోస్కోట నుంచి పంపించారు లతా సుహాస్ గారు. మీరు కూడా ఓన్లీ వీల్స్, ఎన్ని వీల్స్ అనే దానికి మాత్రమే పంపించారు. ఓకేనా, రథం పేరు పంపించాల. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దయద త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, మీరు రైట్ ఆన్సర్. తర్వాత

కుంచి రామమూర్తి, కుంచి రామమూర్తి గారు మీరు భువనేశ్వర్ నుంచి పంపించారా మీరు? ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా డి కోటేశ్వరరావు గారు కోవూరు నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత ఇంకా తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరంటే నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత విజయ కైలాష, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు, సమాధానం. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా మీరు ఆన్సర్ని దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి, ఇనమడుగు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహేంద్ర గారు తెనాలి నుంచి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని గారు మీరు చదివేశాను కదా. ఓకే అండి. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్. ఓకే అండి, పంపించారు ఆన్సర్. రామరెడ్డి కూడానా? ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత గుర్రం హనంత టౌన్షిప్ నుంచి ఉదయ్, మధుసూదన్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి. ఇంకా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు పూజారి ధనుంజయ. ఓకే, మీరు రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం సుజాత నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు సతిరెడ్డి అనపర్తి నుంచి పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, బండారు శంకరయ్య, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు వీరందరూ కూడా. ఆ తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఓకే, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండు, ఓకే. తర్వాత పాపిన్నపాళ్యం నుంచి సూర్యనారాయణ గారు పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా రెండు మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఇంకా లాస్ట్ మెసేజ్ ఎవరంటే, ఓకే, మీరే పంపించారు. ఓకే అండి, మరి ఇవి అండి మొదటి ప్రశ్నకు సంబంధించి మెసేజెస్ అన్నీ కూడా. మరి ఆన్సర్ తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక రథోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అనగా జూన్ జూలై నెలల్లో ఒడిశాలోని తీరప్రాంత నగరమైన పూరిలో ఈ వేడుక అత్యంత

వైభవంగా జరుగుతుంది. మరి ఈరోజు ప్రశ్న, జగన్నాథుని రథం పేరేమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి అని అడిగాను. జగన్నాథుని రథం పేరు నంది ఘోష్ లేదా గరుడ ధ్వజ అంటారు. చక్రాలు ఏంటంటే 16 చక్రాలు. ఓకేనా, విన్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏంటిది చెప్పాలి, ఏ రకమైన కోర్టులపై ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఆడతారో చెప్పాలి మరి. ఓకేనా, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పేరు ఏంటి, ఏ రకమైన కోర్టులపై ఈ టోర్నమెంట్ ఆడతారు. ఈ మధ్యనే జరిగింది మరి ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఏంటనేది చెప్పండి. ఈలోగా మరొక పాట విందాం.

ఓకే అండి, క్వశ్చన్ కొంతమంది మళ్ళీ క్వశ్చన్ చెప్పమంటున్నారు. మరి వారి కోసం, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పేరేంటి? మరి ఏ రకమైన కోర్టులపై ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఆడతారు? ఇదండి ప్రశ్న.

ఓకే అండి, మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు, చూద్దాం ఎవరంటే. నెల్లూరు జిల్లా ఎడమడుగు నుండి సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తర్వాత శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య పంపించారు. వీరు అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి పంపించారు, టోర్నమెంట్ పేరు పంపించారు. మరి ఏ కోర్టులపై ఆడతారు వింబుల్ ఆ టోర్నమెంట్ అనేది మీరు పంపించలేదు, ఓకేనా? రైట్. మరి తర్వాత పంపించారు శేషాద్రి గారు నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించలేదు మీరు, ఓకే రైట్. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతానగర్, ఒంగోలు నుంచి పంపించారు. మీరు కూడా ఓన్లీ టోర్నమెంట్ పేరు పంపించారు. మరి ఏ కోర్టులపై, ఏ కోర్టుల్లో ఆడతారు? ఉంటాయి కదా హార్డ్ కోర్ట్ అని, తర్వాత ఇంకేమంటారు, నాలుగు రకాల కోర్టులు ఉంటాయి. మరి వింబుల్డన్, ఈ పురాతనమైన ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంటు ఏదని అడిగాను, మరి ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఏ రకమైన కోర్టులపై ఆడతారు అనేది కూడా పంపించండి, ఓకే. తర్వాత పంపించారు ఎవరంటే, కొత్తపేట నుంచి గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఫణిరాజు గారు నెల్లూరు నుంచి. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలులంక అవినగడ్డ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఆ తర్వాత మొదటి ప్రశ్నకు సమాధానం పంపించారు హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన, ఓకే అండి. తర్వాత ఎవరు, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి పంపించారు. మొత్తం అన్నీ పేర్లు పెట్టేశారు, ఓకే. మరి మీరు పెట్టిన వాటిలో ఒక్కటే ఉంది ఆన్సర్, ఓకే. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్నపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు, ఓకే అండి. తర్వాత అజ్జరపు సీతారాం, ఆంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాళ్యం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత గుండుగల్లను కొనకల్ల రమేష్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి, ఒంగోలు నుంచి దిండకుర్తి సుబ్బారావు గారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారు, ఓకే అండి. తర్వాత ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు. తర్వాత గోగులమూడు రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ బాపు బాపట్ల నుంచి పంపించారు, ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ అడిగి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుంచి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి పంపించారు, ఓకే. తర్వాత ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారు. తర్వాత కుంచి రామమూర్తి గారు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు. తర్వాత ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించనాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఇంకా తర్వాత

ఎవరంటే చాలా పెద్ద మెసేజ్ పెట్టేశారు. సింపుల్గా అడిగిన ప్రశ్నకు మాత్రమే పెడితే ఈజీగా ఉంటుంది మాకు. ఓకేనా? దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌదామిని, వసుంధర తుమ్మా పద్మావతి యనమడుగు నుంచి పంపించారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వడియంపేట, నెల్లూరు నుంచి వీరందరూ కూడా పంపించారు. ఓకే అండి, మీరు మొత్తం నాలుగు పెట్టారు కానీ నాలుగు కాదు.

తర్వాత అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వడియంపేట, నెల్లూరు నుంచి వీరందరూ కూడా పంపించారు. ఓకే అండి, మీరు మొత్తం నాలుగు పెట్టారు కానీ నాలుగు కాదు, నేను అడిగిన ప్రశ్నకు ఒక్కటే సమాధానం. ఓకే. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దైదా, త్రివేణి, చిన్మయి, ప్రీతం. ఓకే, రైట్ ఆన్సర్ అండి. తర్వాత లత, సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. తర్వాత పండా లలిత, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. ఓకే. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత అహోబిలం వెంకటేశ్వర్లు, మీరందరూ కూడా ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, మెసేజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మనకి టైం అయిపోయింది. అయితే ఆన్సర్ తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏది అని అడిగిన దానికి సమాధానం వింబుల్డన్ టెన్నిస్ అండి. ఓకే. తర్వాత ఏ రకమైన కోర్టులపై ఆడతారు అని అంటే గ్రాస్ కోర్ట్ మీద. ఓకేనా, మరి ఆన్సర్ తెలుసుకున్నారు. ఇది ఇవాల్టి ఇవలయ. తిరిగి రేపటి ఇవలయ కార్యక్రమంలో కలుసుకుందాం. మరి ఇప్పుడైతే తర్వాతి కార్యక్రమం సంస్కృత పాఠం విందాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి, ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మనం మృచ్ఛకటిక నాటకంలో 3వ అంకంలో ఉండేటువంటి విశేషాలని చెప్పుకుంటున్నాం.
1: అలాగే గురువర్య,
2: చేటుడు వేదికపైకి వచ్చాడు. రంగం మీదకి వచ్చి వాళ్ళ యజమాని ఎంత పేదవాడైనా మంచివాడని, ఎంత ధనవంతుడైనా చెడ్డవాడైన యజమాని దగ్గర పనిచేయలేమని ఇట్లా అనుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు అట్లా అనుకుంటూ ఉండగా చారుదత్తుడు అనగా కథానాయకుడు అతని స్నేహితుడైనటువంటి విదూషకుడితో కలిసి ఒక సంగీత కచేరీకి వెళ్ళి వస్తున్నాడు. అనగా కథానాయకుడు చాలా ధీర లలితుడు, అనగా కళల యందు ఆసక్తి కలవాడు, సంగీత సాహిత్యాలు వీటి యందు దానగుణం గలవాడు, దయాగుణం గలవాడు, ధర్మగుణం గలవాడు, ఇటువంటివన్నీ కూడా అతనిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు అన్నమాట. చారుదత్తుడు ధనవంతుడు కాదు, పేదవాడు ఇప్పుడు, అయినా చాలా మంచివాడు. కనుక అతని వెంట ఆ ఒక స్నేహితుడు ఉన్నాడు, విదూషకుడు అంటాం అతన్ని. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి ఈ శ్లోకంలో సంగీత సభకు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో అది ఎలా ఉంది, ఆ పాడిన ఆయన ఎంత బాగా పాడాడు, ఎంత మనోహరంగా ఉంది అనేది ఈ శ్లోకాల్లో చూస్తే మనం సంగీతాన్ని

0: ఎట్లా ఆస్వాదించాలి అనేది మనందరికీ ఒక గొప్ప పాఠంగా ఉంటుంది. ఇది చూడండి అన్న,
1: అలాగే గురు.
0: ఉత్కంఠితస్య
1: ఉత్కంఠితస్య
0: హృదయానుగుణ
1: హృదయానుగుణ
0: వయస్య
1: వయస్య
0: సంకేతకే
1: సంకేతకే
0: చిరయతి
1: చిరయతి
0: ప్రవరో
1: ప్రవరో
0: వినోదః
1: వినోదః
0: సంస్థాపన
1: సంస్థాపన
0: ప్రియతమా
1: ప్రియతమా
0: విరహాతురాణాం
1: విరహాతురాణాం
0: రక్తస్య రాగ పరివృద్ధికరః
1: రక్తస్య రాగ పరివృద్ధికరః
0: ప్రమోదః
1: ప్రమోదః.
0: ఇది ఈ శ్లోకంలో ఒక వీణను వర్ణించి చెబుతున్నాడు. కాబట్టి వీణ ఎంత గొప్పది అనేది ఇందులో చారుదత్తుడి ద్వారా మనకు చెప్పిస్తున్నాడు ఆ కవి. వీణ వినటం వలన ఉత్కంఠితస్య
1: ఉత్కంఠితస్య
0: అనగా విరహముతో ఉత్కంఠ పడుతున్న వానికి,
1: విరహముతో ఉత్కంఠ పడుతున్న వానికి.
0: ఆ తరువాత హృదయానుగుణ,
1: హృదయానుగుణ
0: హృదయమునకు అనుకూలవతి అయిన,
1: హృదయమునకు అనుకూలవతి అయిన
0: వయస్య
1: వయస్య
0: స్నేహితురాలు
1: స్నేహితురాలు
0: సంకేతకే
1: సంకేతకే
0: సంకేతస్థలమున
1: సంకేతస్థలమున
0: చిరయతి
1: చిరయతి
0: ఆలస్యము జరిగినప్పుడు
1: ఆలస్యము జరిగినప్పుడు
0: ప్రవరః
1: ప్రవరః
0: శ్రేష్టమైన
1: శ్రేష్టమైన
0: వినోదః
1: వినోదః
0: కాలయాపన ఉపాయము
1: కాలయాపన ఉపాయము
0: విరహాతురాణాం
1: విరహాతురాణాం
0: విరహము చేత ఆతృతతో ఉన్నవారికి
1: విరహము చేత ఆతృతతో ఉన్నవారికి
0: ప్రియతమా
1: ప్రియతమా
0: ఇష్టురాలు
1: ఇష్టురాలు
0: రక్తస్య
1: రక్తస్య
0: అనురక్తులైన వానికి
1: అనురక్తులైన వానికి
0: రాగ ప్రవృద్ధికరః
1: రాగ ప్రవృద్ధికరః
0: ఇష్టమును రాగమును పెంచునట్టి
1: రాగమును పెంచునట్టి
0: ప్రమోదః
1: ప్రమోదః
0: సంతోష కారణము
1: సంతోష కారణము.
0: ఇది ఒక సంగీత వాద్యము యొక్క వర్ణన
1: వర్ణన.
0: అందులో ఆ వాద్యములో కూడా వీణ
1: వీణ
0: దాని గురించి కథానాయకుడు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగిస్తుంది అనేది చెబుతున్నాడు నాయిక నాయకుడు. వీళ్ళు ఆ దృశ్యాన్ని అది తీసుకున్నట్లయితే ఆమె రాక కోసం ఉత్కంఠ కలిగి ఉన్నాడు. వీణ వలన అతడికి ఒక చక్కని స్నేహితురాలు దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ఆ సమయానికి రాలేదు కానీ వీణ ఉన్నట్లయితే వీణ తన హృదయమునకు అనుగుణమైన స్నేహితురాలు ఉన్నట్లుగా ఉంటుంది.
1: ఓ
0: కాబట్టి ఎటువంటి కష్టంలో బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ సంగీత వాద్యముల వలన మన మన మనస్సుకి ఉన్నటువంటి దుఃఖం పోతుంది అనమాట. ఎందుకంటే నీకు ఆ ఒత్తిడి ఉండదు, ఎదురుచూపులో ఉండేటువంటి ఒత్తిడి ఈ ఈ సంగీత వాద్యం నీకు లేకుండా చేస్తుంది. కనుక సంకేతకే చిరయతి ప్రవరః వినోదః
1: సంకేతకే చిరయతి ప్రవరః వినోదః.
0: దీనికి ప్రతిపదార్థం రాసుకున్నావు కదా, సంకేతమునందు అంటే ఎదురు చూసే చోట ఒక చక్కని వాద్యం ఒక వీణావాద్యం వినిపిస్తే ఆ సమయంలో ఒత్తిడి తొలగిపోతుంది అనమాట. ఇంత గొప్ప శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అలాగే సంస్థాపన ప్రియతమ విరహాతురాణం
1: సంస్థాపన ప్రియతమ విరహాతురాణం
0: అనగా తన ప్రియురాలు దూరంగా ఉంది అనే విషయం ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లుగా చేసేది వీణ. అంటే మామూలుగా సమయానికి ఆమె వస్తానన్న ఆమె రాకపోవటం అనేది ఆలస్యం, అది కాదు అసలు ఆమె రాదు. అటువంటి సమయంలో కూడా ఈ వీణ ఆమె వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రియతమ ఆమె ప్రియతమ ఆమె దూరంగా ఉంది, ఆ సమయంలో ఈ వీణ ప్రియతమ అవుతుంది. చక్కగా చెప్పాడు మనకు ఆ శూద్రక

0: మహాకవి, అంత గొప్ప శ్లోకం ఇది. తరువాత మనకి చారిదత్తుడు విదూషకుడితోటి ఈ సంగీత సందర్భంగానే ఇంకొక మంచి శ్లోకం చెప్తున్నాడు.
1: ఏంటది గురువర్య?
0: అది రాసుకో.
1: అలాగే గురువర్య.
0: రక్తంచ నామ,
1: రక్తంచ నామ,
0: మధురంచ
1: మధురంచ,
0: సమం స్ఫుటంచ
1: సమం స్ఫుటంచ,
0: భావాన్వితం
1: భావాన్వితం
0: చ
1: చ,
0: లలితం చ
1: లలితం చ,
0: మనోహరం చ
1: మనోహరం చ,
0: కిం వా
1: కిం వా,
0: ప్రశస్తి వచనైహి
1: ప్రశస్తి వచనైహి,
0: బహుభిహి
1: బహుభిహి,
0: మధుక్తైహి
1: మధుక్తైహి,
0: అంతర్హితా యది
1: అంతర్హితా యది,
0: భవేద్వనితేతి మన్యే
1: భవేద్వనితేతి మన్యే.
0: వీరు ఒక సంగీత సభకు వెళ్ళొస్తున్నారు. ఆ విన్నటువంటి అనుభూతిని తన స్నేహితుడికి విదూషకుడితోటి కథానాయకుడు అయినటువంటి శారదత్తుడు చెబుతున్నాడు. కాబట్టి తాను విన్న సంగీత సభలో ఆ గాయకుడు ఎంత బాగా పాడాడు అనేదాన్ని చాలా గొప్పగా వర్ణించేటువంటి శ్లోకం ఇది. ఆ గాయకుని యొక్క గాత్రం ఎలా ఉంది అంటే చాలా రక్తి కలిగి ఉన్నది. అతని కంఠధ్వని, కంఠస్వరం రక్తి కలిగి ఉండటం ప్రధానం అన్నమాట.
1: రక్తి కలిగి ఉన్నది,
0: రక్తం రక్తి కలిగినది,
1: రక్తం రక్తి కలిగినది,
0: స్ఫుటం
1: స్ఫుటం
0: స్ఫుటమైనది, స్పష్టమైనది
1: స్పష్టమైనది,
0: మధురం
1: మధురం,
0: తీయనైనది
1: తీయనైనది,
0: సమం
1: సమం
0: సమముగా ఉండునది
1: సమముగా ఉండునది,
0: భావాన్వితం
1: భావాన్వితం
0: భావముతో కూడినది
1: భావముతో కూడినది,
0: లలితం
1: లలితం
0: సుకుమారమైనది
1: సుకుమారమైనది,
0: మనోహరం
1: మనోహరం
0: మనస్సును
1: మనస్సును
0: దోచునట్టిది
1: దోచునట్టిది,
0: మత్ ఉక్తైహి
1: మత్ ఉక్తైహి,
0: నేను చెప్పెడి
1: నేను చెప్పెడి,
0: ప్రశస్తి వచనైహి
1: ప్రశస్తి వచనైహి,
0: ప్రశంసలు
1: ప్రశంసలు,
0: బహుభిహి
1: బహుభిహి,
0: చాలా ఎక్కువైన వాని చేత
1: చాలా ఎక్కువైన వాని చేత,
0: వహ
1: వహ
0: నీకు
1: నీకు,
0: కిం
1: కిం
0: ఎందుకు
1: ఎందుకు,
0: అంతర్హిత
1: అంతర్హిత,
0: కనబడకున్నచో
1: కనబడకున్నచో,
0: వనితా ఇతి
1: వనితా ఇతి,
0: భవేత్
1: భవేత్.
0: అది మొత్తం ఇందులో ఉండే పదములకు ప్రతిపదార్థం. ఒక సంగీతం విన్నప్పుడు వినటంలో ఆ గాత్రంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఇన్ని ఉండాలి. అది ముందు వినాలి అనిపించేటట్టుగా చేయాలి. ఎక్కడైనా ఒక్కసారి ఆ గొంతు వినపడగానే అది ఆకర్షించేటట్టుగా ఉండాలి. రక్తం
1: రక్తం
0: అనగా ఆకర్షించేది, అది రక్తి కలిగినది అని అర్థం. మనకు తెలిసిన మామూలుగా నెత్తురనే అర్థంలో రక్తం అనుకోకండి.
1: అలాగే గురువు,
0: ఇది రక్తి కలిగినది, ఆసక్తిని కలిగించేది. పైగా ఆ దాంట్లో ఒక రకమైన స్ఫుటత ఉండాలి, స్ఫుటంగా ఉండాలి గొంతు. ఇట్లా ఉండాలి అని గట్టిగా మనం ఎక్కువ ధ్వని చేస్తే అది మధురంగా ఉండాలి.
1: అవును,
0: ఒక్కొక్కదానికి ఒకదానికి అనుబంధం అనమాట. ఇన్ని లక్షణాలకి ఒకదానితో ఒకటి, కాబట్టి మధురంగా ఉండాలి. ఉదాత్త అనుదాత అంటే తారస్థాయి కానీ మందరస్థాయి కానీ ఈ మధ్యమ స్థాయి ఇవన్నీ కూడా సమంగా ఉండాలి, సమాన స్థితి ఉండాలి. మరి ఒకటి బాగా ఎక్కువ ఒకటి బాగా అట్లా ఉండకుండా మూడింటి మధ్యన ఒక సమాన స్థితి ఉండాలి. సాహిత్యంలో ఉండే భావం ఆ గొంతులో పాటలో తెలియాలి. అది చాలా సుకుమారంగా లలితంగా ఉండాలి. వినేవాళ్ళ యొక్క మనస్సుని అది తెలియకుండా ఆ మనస్సుని ఆకర్షించాలి, మనోహరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పాడు ఆయన చారిదత్తుడు చెప్పి. ఇవన్నీ ఇన్ని మాటలు ఎందుకయ్యా, వింటే కలిగే ఆనందం ఇది, ఇన్ని రకాలుగా ఉంటుంది, నేను ఇన్ని రకాలుగా నీకు చెప్పడం ఎందుకు, ఒక మాటతో చెబుతున్నాను. ఆ పాడే వారి వంక చూడకుండా ఆయన కనపడకపోతే ఎవరో ఒక స్త్రీ పాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే వారు ఆ ఎవరు పాడుతున్నారో కనపడకపోతే అట్లా ఉంది.

0: అని వారు వెళ్ళి వచ్చిన కచేరీ గురించి ఇందులో చెప్పాడనమాట. ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా సంగీతము, సంగీత వాద్యములు, వాటి యొక్క విశేషత, దాని వలన మానవులకు కలిగేటువంటి లాభాలు ప్రయోజనాలు, లేకపోతే ఆ కళను ఎట్లా ఆస్వాదించాలి అనేటువంటి సూచనలు అవన్నీ కూడా ఈ నాటకం మనకు గొప్పగా తెలియజేస్తుంది. అటువంటి గొప్ప నాటకం మృచ్ఛకటికం. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎం ప్రశాంత్ కుమార్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: కోడి పుంజు కూత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన డాడీ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చంద్రబోస్.

కార్యక్రమంలో ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాడిన నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఈ పాట. గీత రచన వేటూరి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఆజాద్ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన వేటూరి

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు దుర్గాభాయ్ దేశ్ముఖ్ జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి జీవితంలో చదువు, సేవ, నాయకత్వం ఈ మూడు కలిస్తే సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలరో నిరూపించిన గొప్ప మహిళ దుర్గాభాయ్ దేశ్ముఖ్. ముఖ్యంగా మహిళా విద్య, వారి సాధికారత, సామాజిక సేవ, దేశ నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు దుర్గాభాయ్ దేశ్ముఖ్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. 1909 జులై 15న ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావనతో పెరిగారు. ఆ రోజుల్లో అమ్మాయిలు బయటకు వచ్చి చదవడం, సమాజం కోసం పనిచేయడం చాలా అరుదు. కానీ చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆలోచనలతో ప్రేరణ పొంది దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారు. అలాగే మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సమాజ సేవ అంటే కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడం కూడా సమాజ సేవే. అదే పనిని చేశారు. మహిళలకు విద్య అందాలి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు రావాలి, తమ కాళ్ల మీద తాము నిలబడాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. వారు స్థాపించిన ఆంధ్ర మహిళా సభ ఈరోజు కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో ఎంతో విలువైన సేవలు అందిస్తోంది. ఒక మంచి ఆలోచన ఎంతకాలమైనా సమాజానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సంస్థ నిరూపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగమైన కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు. కొత్త భారతదేశ నిర్మాణంలో మహిళల హక్కు, సమాన అవకాశాలు, విద్య వంటి అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు బలంగా ఉండాలంటే మహిళలు కూడా సమానంగా ఎదగాలని వారు బలంగా నమ్మారు. తరువాత సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, పిల్లలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించారు. సమాజంలో వెనుకబడిన వారికి అండగా నిలవడమే నిజమైన అభివృద్ధి అని దుర్గాభాయ్ దేశ్ముఖ్ చూపించారు. యువతగా మనం వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవకాశాలు వస్తేనే ఎదగాలి అనుకోవడం కాదు, అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారడానికి కూడా అవసరం. మన విజయం మనకే పరిమితం కాకుండా మన వల్ల ఇంకొంతమంది జీవితాల్లో కూడా మార్పు రావాలి. ఈరోజు టెక్నాలజీ, ఎడ్యుకేషన్, కెరీర్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. కానీ వాటిని కేవలం వ్యక్తిగత విజయానికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఎలా వినియోగించాలి అనే ఆలోచన కూడా ఉండాలి. అదే వారి జీవిత సందేశం. సేవ చేయడానికి పెద్ద హోదా అవసరం లేదు, మంచి మనస్సు, పట్టుదల, బాధ్యత ఉంటే చాలు అని వారు నిరూపించారు. అందుకే ఈ జయంతి సందర్భంగా దుర్గా

భాయ్ దేశ్ముఖ్ను కేవలం గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, వారు చూపిన విలువలను కూడా మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం. చదువులో, కెరీర్లో ముందుకు వెళ్తూనే సమాజం కోసం కూడా కొంత సమయం కేటాయిద్దాం. చిన్న సహాయం అయినా, మంచి ఆలోచన అయినా ఒకరి జీవితంలో వెలుగును నింపగలదు. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా చిత్రం నుంచి జీవి ప్రకాష్ సంగీతంలో ధనుంజయ్ అనురాగ్ కుల్కర్ణి పాడిన పాటను విందాం.

ఈరోజు కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నాయకత్వం అంటే పదవిలో ఉండటం కాదు, ప్రజల మనసులో ఉండటం. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడమే నిజమైన నాయకత్వం. అలాంటి నిస్వార్థ సేవతో విద్యే సమాజాన్ని మార్చగల గొప్ప శక్తి అని నమ్మి జీవితాంతం కృషి చేసిన మహానాయకుడు కె. కామరాజ్ గారు. వారి జీవితం ఎంత సాధారణంగా కనిపించినా అందులో దాగి ఉన్న సేవ, తపన, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం జూలై 15న ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డేగా నిర్వహిస్తున్నారు. 1903 జూలై 15న తమిళనాడులోని విరుదు నగర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో ఆర్థిక పరిస్థితుల కారణంగా కేవలం 6వ తరగతి వరకు మాత్రమే చదవగలిగారు. కానీ చదువు విలువ ఏమిటో ఆయనకు చిన్నప్పుడే అర్థమైంది. తాను ఎక్కువ చదవలేకపోయినా మరే పిల్లవాడు కూడా పేదరికం వల్ల చదువుకు దూరం కాకూడదనే ఆలోచనను జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ ఆశయాల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అధికారాన్ని కాదు ప్రజాసేవే తన బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగారు. 1954లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ రోజుల్లో పేద కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లలు పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. దీనిని మార్చాలంటే ముందుగా ఆకలిని దూరం చేయాలని భావించి ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతంగా అమలు చేశారు. ఈ పథకం వల్ల వేలాది మంది పిల్లలు తిరిగి పాఠశాలల్లో చేరారు. తరువాత ఈ ఆలోచన దేశవ్యాప్తంగా మిడ్ డే మీల్ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతేకాదు ప్రతి గ్రామానికి ఒక పాఠశాల అనే లక్ష్యంతో వేలాది కొత్త పాఠశాలలను ప్రారంభించారు. పాఠశాల భవనాలు నిర్మించటం, విద్య అందుబాటులోకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యావకాశాలు పెంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందుకే వారిని కల్వీ తంతై అంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా గౌరవంగా పిలుస్తారు. కె. కామరాజ్ గారు విద్యకు చేసిన అసాధారణ సేవలను గుర్తిస్తూ 2006లో తమిళనాడు ప్రభుత్వం వారి జయంతిని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డేగా ప్రకటించింది. అందుకే ఈ రోజు కేవలం ఒక జయంతి మాత్రమే కాదు, విద్య విలువలను గుర్తు చేసే రోజు కూడా. కె. కామరాజ్ గారు మనకు ఇచ్చిన సందేశం ఒక్కటే, సేవ చేయాలంటే పదవి అవసరం లేదు, నిబద్ధత ఉంటే చాలు. ఆ సందేశాన్ని మన జీవితంలో ఆచరిస్తూ విద్యతో మన జీవితాన్ని, సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు పిల్ల జమీందార్ చిత్రం నుంచి సెల్వ గణేష్ మ్యూజిక్లో శంకర్ మహదేవన్ పాడిన పాట మీకోసం.

ఈరోజు కాలంలో మార్కులు మాత్రమే సరిపోవు, స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. అందుకే ఈరోజు వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా స్కిల్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు అవసరం, యువత ఎలా సిద్ధం కావాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వరల్డ్ యూత్ స్కిల్స్ డేను యునైటెడ్ నేషన్స్ 2014లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, యువతకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ కూడా అందేలా చేయడం. అందుకే ఒక దేశ అభివృద్ధి అక్కడి యువత ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు చదువు పూర్తయితే ఉద్యోగం దాదాపు ఖాయం అని అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి కొత్త రంగాలు ప్రతిరోజు ఎదుగుతున్నాయి. దీంతో కంపెనీస్ కూడా కేవలం డిగ్రీ చూసి ఉద్యోగం ఇవ్వడం లేదు. సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, టీంతో ఎలా పనిచేస్తారు, కమ్యూనికేషన్ ఎలా ఉంది, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉందా అనే స్కిల్స్ను కూడా చూస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, స్కిల్ అంటే కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు, మంచి కమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్. లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, టీమ్ వర్క్ అండ్ డిజిటల్ లిటరసీ, ఇవన్నీ కూడా స్కిల్సే. మనం ఏ కెరీర్ ఎంచుకున్నా ఇవి మన ప్రయాణంలో చాలా ఉపయోగపడతాయి. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్న దేశాల్లో ఒకటి. ఇది మన స్ట్రెంగ్త్. కానీ ఈ స్ట్రెంగ్త్ను సక్సెస్గా మార్చాలంటే యువత స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాలి. అందుకే భారత ప్రభుత్వం కూడా స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా యువతకు

కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశాలు కల్పిస్తోంది. వీటిలో ముఖ్యంగా స్కిల్ ఇండియా మిషన్ గురించి చెప్పుకోవాలి. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ను యువతకు అందిస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రిటైల్, హాస్పిటాలిటీ వంటి అనేక రంగాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ అందించడంతో పాటు ట్రైనింగ్ పూర్తయిన వారికి ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దీంతో ఉద్యోగ అవకాశాలు మరింత పెరగడంతో పాటు స్వయం ఉపాధి ప్రారంభించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం యువతకు లభిస్తుంది. దీనివల్ల చదువులో నేర్చుకున్న విషయాలు ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంతో పాటు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చాలామంది యువత కొత్త స్కిల్స్ నేర్చుకుని ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈరోజు లెర్నింగ్కి కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఒకప్పుడు కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ కోర్స్, వర్చువల్ ట్రైనింగ్, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంట్లో నుంచే ఎన్నో స్కిల్స్ నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఏఐ టూల్స్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఇలా మనకి నచ్చిన రంగాల్లో మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే నేర్చుకున్న స్కిల్ను ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, వాలంటీర్గా పనిచేయాలి. చిన్న ఎక్స్పీరియన్స్ అయినా భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో కలిసిన స్కిల్కే ఎక్కువ విలువ ఉంటుంది. యువతలో ఇంకో మంచి అలవాటు ఉండాలి, అదే కంటిన్యూస్ లెర్నింగ్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఇక చదవాల్సిందేమీ లేదు అనే ఆలోచన ఈరోజు అస్సలు పనికిరాదు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. నేర్చుకోవడం ఆపిన రోజే గ్రోత్ కూడా ఆగిపోతుంది. మనలో చాలామంది నాకు టాలెంట్ లేదు అని అనుకుంటారు, కానీ టాలెంట్ కంటే కన్సిస్టెన్సీ చాలా గొప్పది. ప్రతిరోజు ఒక గంట కొత్త స్కిల్ కోసం కేటాయించినా కొన్ని నెలల్లో మనలో చాలా మార్పు కనిపిస్తుంది. చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, స్కిల్ అంటే ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతుంది. మంచి కమ్యూనికేషన్ ఉంటే మన ఆలోచనను ధైర్యంగా చెప్పగలం. లీడర్షిప్ ఉంటే టీంని ముందుకు నడిపించగలం. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉంటే డబ్బును సరిగ్గా నిర్వహించగలం. డిజిటల్ స్కిల్స్ ఉంటే ప్రపంచంతో పోటీ పడగలం. అంటే స్కిల్స్ మన కెరీర్కే కాదు, మన జీవితానికే పెట్టుబడి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ స్కిల్స్కు కూడా మంచి డిమాండ్ పెరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సస్టైనబుల్ అగ్రికల్చర్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వంటి రంగాల్లో కూడా భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏఐతో పాటు హ్యూమన్ స్కిల్స్ అయిన క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ మేకింగ్, అడాప్టబిలిటీ లాంటి స్కిల్స్కు కూడా మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. అందుకే వరల్డ్ యూత్ స్కిల్స్ డే మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. విజయానికి షార్ట్కట్ ఉండదు, కానీ స్కిల్ మాత్రం మనకు ప్రతి డోర్ని ఓపెన్ చేయగలదు. డిగ్రీ మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది, స్కిల్ ఆ అవకాశాన్ని విజయంగా మార్చుతుంది. కాబట్టి ఈరోజు మనలో ప్రతి ఒక్కరం ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. ఈ నెలలో అయినా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. అది కంప్యూటర్ స్కిల్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఏదైనా సరే మన భవిష్యత్తుకు ఉపయోగపడే స్కిల్ను నేర్చుకోవడానికి ఈరోజే మొదటి అడుగు వేయాలి. ఎందుకంటే ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే యువతను ఎవరూ ఆపలేరు. స్కిల్ ఉన్న యువత తమ జీవితాన్ని మార్చడమే కాదు, దేశ భవిష్యత్తును కూడా మరింత బలంగా తీర్చిదిద్దగలరు. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి రాధన్ సంగీతంలో మోహిత్ చౌహాన్ పాడిన పాటను విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 2024 అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసులకు అందించాం. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
0: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ
2: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ఈ రోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకి అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాల లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు

0: నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పీ శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్రంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో ఆయుష్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వివరించారు. పలు ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోని చివరి లబ్ధిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయణ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ ప్యాసింజర్ రైలును గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్పా, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలు అయినటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు వాయువ్య బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పీఎంస్, మ్యుటేషన్లకు

0: సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత బ్రిటేన దేశయోః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః అద్యతన కార్యాన్వితో జాతః. అయం సంధిః భారతస్య కృషకేభ్యః ఉద్యమేభ్యః సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతీతి ప్రఖ్యాతవాన్ ప్రధానమంత్రీ నరేంద్రమోదీ. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః ఆశ్వసితవాన్ యత్ వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధ్యంతర్గతం దుగ్ధోత్పాదనాని శాకాని ఖాద్యతైలాని ఇత్యాఖ్యాని కృషి ఉత్పాదనాని పూర్ణరూపేణ సంతి సురక్షితాని. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః సమాజస్య మహతే కళ్యాణాయ ఆయుర్వేదే ఆధునిక ప్రవిధీనాం ఉపయోగాయ ఆహ్వానం వ్యదధాత్. భారతేన సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషదః పరిష్కారాయ కృతః దృఢాగ్రహః సంకేతితంచ యత్ విషయేస్మిన్ శిథిలత్వేన సంయుక్తరాష్ట్రే జనానాం క్షీయతే నిరంతరం విశ్వాసః. అద్యతావత్ ఒడిశారాజ్యే ప్రచండ వృష్ట్యై ప్రసారితాస్తి రక్తవర్ణీయా సంచేతనా. అపి చ ఫిఫా విశ్వచషకే అద్య రాత్రౌ ఎట్లాంటా క్రీడాంగణే ద్వితీయే ఉపాంత్యచక్రీయ ద్వంద్వే అర్జెంటీనా దేశః ఇంగ్లాండ్ దేశేన సాకం ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రావోచత్ యత్ అద్యతన కార్యాన్వితః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః సహైవ సామాజిక సురక్షా సహయోగః భారత బ్రిటేన దేశయోః సహభాగితాయాః కశ్చన మహత్వపూర్ణ స్తంభః వర్తతే. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రిణః పీయూష గోయలస్య సామాజిక సంజాలీయ సందేశం ప్రసారయతా ప్రధానమంత్రిణా ఇమే విచారాః ప్రకటీకృతాః. ప్రధానమంత్రిణా కథితం యత్ ఇయం CETA ప్రణాళీ భారతస్య కృషకేభ్యః ఉద్యమేభ్యః సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతి యేన నైకాని జీవంత క్షేత్రాణి బ్రిటేన విపణ్యాం దృఢతాం ప్రాప్స్యంతి. తేన ప్రతిపాదితం యత్ ఇదం తంత్రం ప్రౌద్యోగిక్యాః వ్యావసాయిక సేవానాం నవోన్మేషస్య చ క్షేత్రే పారస్పరిక సహయోగం ప్రగాఢం విధాస్యతి. సహైవ కుశలానాం భారతీయ ప్రతిభానాం గతిశీలతాం ప్రబలీకరిష్యతి. అద్యైవ కార్యాన్వితే అస్య సామాజిక సురక్షా సహయోగస్య అథవా ద్విగుణ అంశదాన అభిసమయస్య సందర్భే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ ఇదం బ్రిటేన దేశే అస్థాయిరూపేణ కార్యరతేభ్యః భారతీయ వ్యవసాయికేభ్యః అమూల్యం సాహాయ్యం ప్రదాస్యతి. అథ చ భారతీయ ప్రతిష్టానానాం ప్రతిస్పర్ధాత్మక క్షమతాం సుదృఢీకరిష్యతి. అయం ద్విగుణ అంశదాన అభిసమయః సంయుక్త సామ్రాజ్యే భారతీయ వ్యవసాయికానాం గతిశీలతాం ప్రతిస్పర్ధాం చ వర్ధయిష్యతి. శ్రీమోదినా స్పష్టీకృతం యత్ అయం క్షణః భారత బ్రిటేన లోకతంత్రయోః పారస్పరిక విశ్వాసం తథా చ వాణిజ్య ప్రౌద్యోగికీ నివేశ నవోన్మేషైః సంచాలితం భవిష్యోన్ముఖ సహభాగితా నిర్మాణస్య సంకల్పం ప్రదర్శయతి. ప్రధానమంత్రిణా విశేషరూపేణ సముల్లిఖితం యత్ భారత బ్రిటేన దేశౌ పారస్పరిక సమృద్ధయ నిరంతరం మిలిత్వా కార్యం కరిష్యతః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః సమాజస్య మహతే కళ్యాణాయ ఆయుర్వేదే ఆధునిక ప్రవిధీనాంచ ఉపయోగాయ సమాహ్వానం కృతవతి. అద్య నవదిల్ల్యాం సౌశ్రుతం 20-26 ఇత్యాఖ్యస్య కార్యక్రమస్య ఉద్ఘాటన సమారోహం

0: चक्रीय क्रीडायां इंग्लैंड देशं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः तावत् भारतीय समयानुसारं प्रातः सार्धद्वादशवादने भविष्यति इति वार्ताः।
1: ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం లాభాలు ఈ అంశం గురించి దర్శి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస గారితో పరిచయం. అనంతరం జానపద గేయాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం ఉంటుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్సనాలిటీస్ అవార్డ్స్ అంటే వ్యక్తిత్వం అవార్డుల గురించిన విశేషాలు, సినిమా పాట మునగ అంశాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విషయవాడ నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన పాటలు వినిపించే కార్యక్రమం. 10:00 రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి. 10:45 మధుర గీతాలు వింటారు. ఇక 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారం కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో షిరిడీ పురవాష శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బహుదూరపు బాటసారి శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో ఆముదపు సాగు వివరాల గురించిన అంశాలు ఉంటాయి. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. ఇక 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:10 ఉదయకినాల కార్యక్రమంలో ప్లాస్టిక్ పెనుభూతం ఆకురాతి బలరామకృష్ణ గారితో పరిచయం. అనంతరం సినిమా పాట. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి కార్యక్రమంలో అరుణ్ అషఫ్ అలీ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలుంటాయి వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో స్త్రీల సమస్యలు పరిష్కరించేదెవరు శ్రీమతి ఎస్ మాధవి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు. ఇక 10:00 తిరిగి 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. రేపేంది నాటిక వింటారు. రచన శ్రీ దివాకర్ బాబు.

0: ఒరే హనుమంతో, ఒరే హనుమంతో
1: వస్తున్నానండి.
2: ఏంటండి తీశారు?
0: అబ్బాబ్బాబ్బా, ఎన్నిసార్లు పిలవాలరా, ఇంట్లో ఏం తెస్తున్నావు?
1: ఆ అమ్మగారు అంట్లేశారండి, అవి తోమేసి వస్తున్నానండి.
0: ఆహా, అవును, న్యూస్ పేపర్ వచ్చిందా?
1: వచ్చిందండి.
0: ఇంకే అయితే న్యూస్ చదువు.
1: అలాగేనండి. పిచ్చి కుక్క కరవడం వల్ల ఒకని మృతి.
0: ఏంది మళ్ళీ చదువు.
1: పిచ్చి కుక్క కరవడం వల్ల ఒకని మృతి.
0: ఇదో అంతట్రా, పిచ్చి కుక్క కరిస్తే మనిషి చస్తాడు, మామూలే కదా. ఇందులో పెద్ద విషయం ఏముంది? అదే మనిషి కుక్కని కరిస్తే అప్పుడంతా అదిరిపోవాలా, పేపర్లో జయించాల.
1: అలాంటిది కూడా ఇక్కడ ఒకటి ఉందండి.
0: ఉంటుంది, ఉండకపోతే ఎట్ట? నేను చెప్పానంటే మరి నేను ఎవరిని? ఎమ్మెల్యేని. ఒరే అమ్మంతో, అసలు నీకు తెలుసో తెలుదో కానీ ఇవన్నీ పేపర్ వాళ్ళకు మేమే పంపిస్తాం.
1: ఆహా, అట్టాగా అండి? మరి నన్ను చదవమంటారు ఎందుకండి?
0: ఎందుకంటే వాళ్ళు మేము చెప్పినవన్నీ సరిగ్గా రాశారో లేదోనని.
1: అలాంటప్పుడు మీరే చదువుకోవచ్చు కదండి.
0: చదువుకోవచ్చు, కానీ మాకంతా తీరుకుండొద్దు. ఎన్ని పండ్లు, ఎన్ని వ్యవహారాలు, అవన్నీకెందుకు కానీ నోరు మూసుకొని చదువు.
1: నోరు మూసుకొని ఎట్టాగండి చదవటం?
0: ఎట్టొకటో చదివి ఆడవరా.
1: నాగపూరులో ఒక మగ పురుషుడికి గర్భం.
0: ఏంట్రా ఆడ సుతున్నావు, సరిగ్గా చదువు.
1: సరిగ్గానే చదివానండి.
0: ఒక మగ పురుషుడికి కడుపు. ఒరే హనుమంతో, ఇలా రారా. ఏట్రా ఇదే, ఎక్కడో తిరగల మరగల జరిగింది రోయ్. లేకపోతే ఇదేట్రా బెమ్మంగారు చెప్పినట్లు. ఇది నిజమేనంటావా, నమ్మచ్చంటావా?
1: నాకేటి తెలుస్తుందండి, ఇవన్నీ పేపర్లకి పంపించేది మీరే కదంటండి.
0: మేమే అనుకో, కానీ అప్పుడప్పుడు వాళ్ళు తప్పులేస్తుంటారా? ఒకవేళ ఇది నిజమైతే నాకు పెద్ద దిగులుగా ఉందిరా. ప్రజానాయకులు అన్నాక ఇలాంటి కట్టలతుంటాయి మరి. సరేలే, ఆపరేషన్ చేయించి ఎట్టుగా అట్ట ఆ బిడ్డని బయటకు తీస్తాంలే.
1: మరి దిగులు ఎందుకండి?
0: ఇలానైతే బయటకు తీస్తాంరా, కానీ మగ పురుషుడు పాలెట్ట ఇస్తాడా అని కొంపదీసి అవి కూడా.
1: ఆ విషయాలన్నీ ఇందులో రాయలేదండి.
0: ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు అని అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నువ్వు వెంటనే హైదరాబాద్కి వెళ్ళిన 4వ నెంబర్షిప్ అట్టిరా. రేపు నేను ఆర్టీసీలో హైదరాబాద్ వెళ్ళి ఈ విషయాలని విస్తరించా. అవసరం వస్తే చీపినట్టును కూడా కలుగుతాను.
1: అట్టాగేనండి, అమ్మగారు అంట్లేశారు, అవి తోమేసే.
0: ఎలరా ముందు వెళ్ళి బస్సుతో చెప్పు ఎమ్మెల్యే.

0: డాక్టర్ అట్ల పేరయ్య గారికి నాలుగో నెంబర్ సీట్ అట్టు పెట్టమని చెప్పో. అదా రే ఇలారా, అరగంట బస్సు ఆపమని చెప్పో.
1: అట్టాగేనండి.
0: ఏంట్రా మళ్ళీ వచ్చేసావు?
1: మీకోసమని ఆ పెద్ద పంతులు లెక్కల మెట్టారు వచ్చారండి. బయట కూసోబెట్టి వచ్చాను, లోనకు పంపించమంటారా?
0: అట్టాగే. ఒరే నేను ఏం చేస్తున్నాను చెప్పావురా?
1: ఏమీ చెప్పలేదండి.
0: అయితే ఇప్పుడు చెప్పో, అయ్యగారు పేపరు చదువుకుంటున్నారని చెప్పో.
1: అట్టాగేనండి.
0: దో 5 నిమిషాలు అయ్యాక వాళ్ళని లోనికి పంపించు.
1: చిత్తం.
0: ఒరే హనుమంతో.
1: అయ్యగారండి.
0: ఇలా రా. అయ్యగారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుకుంటున్నారని చెప్పు.
1: అట్టాగేనండి. పంపించమంటారా?
0: నమస్కారం. ఒరే వేతహా, నువ్వట్రా వాలేరి?
1: బయట కూసోబెట్టే వచ్చానండి. పంపించమంటారో లేదో కనుక్కుందామని.
0: ముందు ఆ లెక్కల మాట్లాడిని కూసోమని చెప్పి ఎడ్మాట్ని లోనికి పంపించు.
1: అట్టాగేనండి. పంపించమంటారా?
0: అలాగే పంపించు.
1: అయ్యా నేనండి.
0: ఓరి యాదవా, నువ్వట్రా వాలేరి?
1: బయటనే ఉన్నారండి.
0: ఎందుకు వచ్చావు?
1: ఆ లెక్కల మెట్టారు నేను కూడా లోనకొస్తానంటున్నాడండి. ఏం చేయమంటారండి?
0: వెళ్ళకూడదని చెప్పు. అయ్యగారు బిజీగా ఉన్నారని చెప్పు.
1: ఆరు నాకు చిన్నప్పుడు లెక్కల మెట్టారండి. ఆరితో ఈ విషయం ఎట్టాగండి చెప్పటం?
0: చెప్పకపోతే నువ్వు ఆ లెక్కల మాటలు ఎక్కడ చదువుకోండి. ఇక్కడ నుంచి ఎట్మాటిని పంపించా.
2: అయ్యా
0: చదువుకునే పేపర్ అయితే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు?
2: అయ్యా నమస్కారం.
0: అరే సుంఠా మళ్ళీ వచ్చావా? వెళ్ళే ఆ హెడ్మాస్టర్ని పంపించు.
2: అయ్యా నేను హెడ్మాస్టర్ గారిని.
0: నువ్వటయ్యా.
2: నమస్కారం.
0: కూర్చోండి.
2: అయ్యా తమదయ్యా.
0: నేను ఇప్పుడే ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటున్నాను, మీకు కాల్షిప్ వెయిట్ చేయాల్సి వచ్చింది.
2: అలాగేనండి.
0: ఏమిటిలా వచ్చారు పొద్దున్నే?
2: తమతో కాస్త పనుండి ఇలా వచ్చానండి.
0: అంటే పని లేకపోతే నేను మీకు అక్కర్లేదన్నమాట.
2: ఎంత మాట, పని ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు వచ్చి తమ దర్శనం చేసుకుంటూనే ఉన్నాను కదండి.
0: అంటే పని లేకపోయినా వచ్చి నా పని చెరగొట్టావన్నమాట. ఏందయ్యా నసుకుడు?
2: అయ్యా తమలాంటి పెద్దవారితో మాలాంటి చిన్నవారు ఏం మాట్లాడగలరు?
0: ఇదా పంతలో నాతోనే మాట్లాడలేకపోతే ఇంకా పెద్దలతో ఏం మాట్లాడతారా మీరు?
2: హెడ్మాస్టరు.
0: అందుకే నువ్వు అంత చదువుకున్న హెడ్మాస్టర్ని కానీ మిగిలిపోయావు. నేను చూడు అంతగా చదువుకోకపోయినా ఎమ్మెల్యే అయ్యాను, ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాను.
2: విన్నానండి.
0: విన్నావా?
2: అయ్యా
0: అంతా విన్నావా? నువ్వెందుకు విన్నావు?
2: వినపడితేను విన్నానండి.
0: అలాగా సరేలే, ఇంతకీ నువ్వెందుకు వచ్చినట్టు?
2: అయ్యా చెప్తానండి. రేపు మన ఊర్లో ఉన్న స్కూల్స్ అన్నీ కలిసి రేపు ఒక ఫంక్షన్ చేద్దాం కదా అని నిర్ణయించుకున్నాం. ఆ తరువాత తమ ఉపన్యాసం అటు పిమ్మట డిన్నర్ కూడా ఏర్పాటు చేశామండి ఎమ్మెల్యే గారు.
0: అయితే నేను రేపు హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట.
2: అమ్మమ్మమ్మ, మా కోసం అంతలోకి తమకి ఘనమైన సన్మానం కూడా ఉన్నది.
0: బాగుంది.
2: తమలాంటి నిస్వార్థ పరులు, త్యాగమూర్తులు వేదికని అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా అని అలా చేశామండి.
0: ఒరే హనుమంతు
1: ఇచ్చారా అండి
0: ఈ అట్మాత్ని బయటికి ఎండో.

0: బయటికెంటేసి లోపల గొల్లెం పెట్టేసి ఈ సాయలకు వస్తే నా ఆల్కి కాలు జరుగుతూ.
1: అయ్యా ఎమ్మెల్యే గారు, అంత అపరాధం నేనేం చేశానండి చెప్పండి.
0: ఇంకా అపరాధం ఉంటావా పెద్దమంతులు? గా అసలు ఎవడయ్యా నేను ఎడ్మార్టన్ చేసింది? గా నాలుగో నెంబర్ సీట్ లో ఆ హైదరాబాద్ వెళ్ళి నీ ఉద్యోగం తీక్మరిస్తే కానీ.
1: అయ్యా ఎమ్మెల్యే, అంత తప్పు నేనేం చేశానండి?
0: అసలు నీకు సంఘం ఎందుకో, సంఘం ఎందుకోని పాఠాలు ఎగ్గొట్టి పసారు చేయడానికి కాకపోతే.
1: అయ్యా
0: పెద్ద పంతులు, ఇలాంటి నక్క వినాలు వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నావేమో. పంతులు
1: అయ్యా,
0: ఒకప్పుడు నేను కూడా పొట్టి పేరయ్యనే పెసరట్ల వ్యాపారం చేశాను, పెసరట్ల పేరయ్యని పేరు పడ్డాను.
1: అయ్యా
0: అందుకని అంటే అందుకని నన్ను సులకన్ చేసి మాట్లాడతావా?
1: అయ్యా ఇప్పుడు నేనేమన్నానని తమరు వేదికను అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా అని అన్నాను.
0: అదే అదేనయ్యా, నన్ను ఇంత పెద్ద మనిషిని పలుకుబడి హోద బస్సులో నాలుగో నెంబర్ సీట్ కలవని పట్టుకుని వేదికను అలంకరించమంటావా? అలంకరించమంటావా అని?
1: అయ్యా
0: అలంకరించాలి, అవి నీవు చూసుకోవాలి, కాకపోతే కూలీలను పెట్టి చేయించుకోవాలి. అంతేకానే నన్ను అలంకరించడానికి నీకు ఎంత పొగరు, ఎంత పొగరయ్యా నీకు?
1: అయ్యా తమరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. వేదికను అలంకరించమంటే తమని కట్టలను కట్టమని కాదు, తోరణాలు కట్టమని కాదు, టేబుల్స్ వేయమని కాదు, ఆటలన్నీ తీసుకొచ్చే అందం సొగస్సు ఉంది చూశారు. తమరు వేదిక మీద కూర్చుంటే ఇంకా ఎక్కువ కాగలవని, అవన్నీ మా కలగ చేయమని మనవ చేశానే కానీ తమరు అయితే తప్పుగా అర్థం చేసుకున్నారండి ఎమ్మెల్యే గారు.
0: మరి ఆ మాట ముందు ఎందుకు చెప్పలేదయ్యా?
1: అయ్యా తమలాంటి పెద్దవారితో మాట్లాడేటప్పుడు కాస్త మంచి భాష మాట్లాడితే చాలా బాగుంటుంది కదా అని అలా మనవి చేశానండి.
0: ఇదో మాత్ర
1: అయ్యా,
0: నేను ప్రజల మనిషిని
1: అయ్యా,
0: ప్రజల చేత ఓట్లు ఎంచుకున్న మనిషిని.
1: అవునండి
0: కదా, వాళ్ళ వలన వాళ్ళ కోసం నాలుగో నెంబర్ సీట్లు హైదరాబాద్ వెళ్ళే మనిషిని.
1: అయ్యా
0: అందుకనే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలని నోరు కట్టేసిన మనిషిని నాకేం భాష రాదు కాదు మాట్లాడరా?
1: అవునండి.
0: అందుకనే నువ్వు కూడా పైకి రావాలంటే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడడం నేర్చుకో.
1: అయ్యా చెప్తామండి.
0: తెలిసిందా? ఇప్పుడు నేను తిట్టానని ఇదో మాక పెద్దోళ్ళు ఎందుకు తిడతారు, ఎందుకు తిడతారు అని చిన్నోళ్ళు బాగుపడాలని.
1: అలాగే నేను చెప్తామండి. ఇందాక నేను వచ్చేటప్పుడు ఇంగ్లీష్ పేపర్లో మన ఊరికి మినిస్టర్ గారు వస్తున్నారని చూశాను. తమరు చూడలేదా?
0: ఏంటి మన ఊరికి మినిస్టర్ గారు వస్తున్నారా? మరి ఆ విషయం వీడు చెప్పలేదే.
1: అయ్యా వీడంటే ఎవరండి అయ్యా?
0: అదే వీడంటే వీడే.
1: అయ్యా తమరు ఇంగ్లీష్ పేపర్లో న్యూస్ చదవలేదా?
0: చూడలేదే.
1: మరి తమరు ఇందాక నేను వచ్చేటప్పుడు ఆ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారు కదా, ఏది అది?
0: అవును ఏది ఏది?
1: ఎక్కడికి పోయింది ఆ ఇంగ్లీష్ పేపరు?
0: ఒరే హనుమంతు, ఒరే హనుమంతు
1: విచారా,
0: పోలికేక పెట్టాను. ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ పేపర్ తీసావా?
2: లేదండి.
0: అబ్బా తీసావేమోరా?
2: తీయలేదండి.
0: బాగా గుర్తు తెచ్చుకో.
2: లేదండి.
0: మరి పేపర్ ఏమైనట్టబ్బా?
2: ఒకవేళ మగాడికి గర్భం వచ్చినట్టు ఆ ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపర్ అయిపోయినది ఏమోనండి.
0: నీ పిండా కూడా అయిపోయింది, పోయి అంట్లు తోముకో. రే తెల్లగా తలతలాటు తోమకపోయావో అమ్మళ్ళు కానీ పిలిచి నీ ఒళ్ళు నీ ఒళ్ళు తోయితాను.

0: చెప్పి డైలు రాయిస్తాను. సన్మానం సంగతి కూడా రాయిస్తానులే. లేక కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు?
1: అయ్యా ఎమ్మెల్యే గారు తమరు ఇప్పిస్తే తీసుకుంటాను సెలవు.
0: దానికి ఏముందిలేండి. అట్లాగే హనుమంతో, మరి హనుమంతో,
2: అయ్యా
0: నువ్వు వెంటనే వెళ్ళి 2 ప్లేట్లు వేడివేడి సెలవులు పట్టారా.
2: ఏంటండి
0: అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలరా 2 ప్లేట్లు వేడివేడి సెలవులు?
1: ఎందుకండి ఎమ్మెల్యే గారు?
0: తినటానికండి.
2: అవి తినేవి కావండి.
0: మరి అడ్మాటర్ తీసుకుంటున్నారు కదరా.
2: అంటే ఇంకా ఎల్లు వస్తానని చెప్పి ఉంటారండి.
0: మాత్రం నాకు తెలుసులేవా. బేధ, నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. అడ్మాటర్నే ఇందాక అనవసరంగా తిట్టాను, కోప్పడ్డాను. అందుకని ఆయన కాస్త నవ్వించాలనే.
1: అయ్యా రేపు తమర్ ఉపన్యాసం సంగతి మరి నాకు కలవా, వెళ్ళిరానా అని తమ్మని అడుగుతున్నాను.
0: అట్లాగే అట్లాగే శుభ్రంగా వెళ్ళిరండి. ఓరే హనుమంతో, రేపు నా ఉపన్యాసం ఉంది కదరా. ఉంది అడ్మాటర్
1: అయ్యా,
0: నాకు సన్మానం కూడా ఉంది కదా.
1: ఉందండి, రాయిచ్చారు కూడాను. అయ్యా మరి నేను సెలవు తీసా, వెళ్ళిరానా అని నమస్కారం అండి.
0: శుభ్రంగా వెళ్ళిరండి, తమరిది ఆలస్యం.

0: ఒరే హనుమంతు, ఒరే హనుమంతు.
1: సరండి,
0: వెళ్ళి వంటింటి ఇళ్ళకి చెప్పు, రేపు అయ్యగారికి దొరకపోయేస్తా అనుమానం గురించి.
1: అయ్యగారండి, రేపు మీరు మాట్లాడాలంట కదండి.
0: అవునరా,
1: ఏం మాట్లాడతారండి?
0: మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సోఫాని స్టేజ్ అనుకుందాం.
1: అనుకుందామండి.
0: దీని మీద నేను ఎక్కి మాట్లాడతాను.
1: అయ్యా ఇరిగిపోద్దండి.
0: ఆ పశకున్న పక్షి. సరేలే ప్రజలారా, ఆడలకి మగవాళ్ళకి పెడుతున్నాను. దండాలండి దండాలు.
1: అయ్యా
0: ఈ దేశం మనది, మనదే ఈ దేశం. చాలా గొప్ప దేశం మనది, చాలా గొప్ప దేశం అండి. ఓయ్, చాలా ప్రగతి సాధించాం.
1: గారండి, ప్రగతి అంటే ఏటండి?
0: ప్రగతి అంటే ప్రగతి అంటే ప్రగతి ప్రకటన మాటే. దాన్ని మనం సాధించాం అని నేను అనేసరికి ప్రజలు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నేను

0: చెప్పబోయేది ఏంటంటే, ప్రజలారా, ఇక్కడ కూసున్న జనంలోంచి వచ్చిన మాటన పడింది మనము ఏమి సాధించాము అని. చూడండి, ఉదాహరణకి నేను చెప్పబోయేది ఏంటంటే, శాంపిల్కి ఒకప్పుడు అంటే ఇదివరలో నేను పెసరట్లు అమ్మేవాడిని. పెసరట్లు అమ్ముకునే నేను ఇవాళ ఎమ్మెల్యేని అయ్యాను. అందుచేత నేను చెప్పబోయేది ఏంటంటే, పెసరట్లు అమ్ముకునే ఓడు 5 మినిట్లు కాగలడని నేను నిరూపించబోతున్నాను. ఇక 10 ఏళ్లలో అవుతాను కూడా. చూసారా మరి, ఇది మీ కళ్ళ ముందు జరిగిన ఓ పచ్చి యథార్థమైన విషయం అన్నమాట. పెసరట్లమ్ముకునే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఇంతకంటే మరో నిదర్శనం ఏమి కావాలి? దేశం ముందుకెళ్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి అని. అందుకని ప్రజలారా, నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు కూడా పెసరట్ల వ్యాపారం చేయండి, పెద్దవాళ్ళు అవ్వండి, ఈ దేశాన్ని ప్రగతిలోకి నడిపించండి అని మీ అందరికీ నేను మనసు చేసుకుంటున్నాను. ఒరే హనుమంతు, ఒక గ్లాసు మంచిని లేరా?
1: ఇదిగోండి. అయ్యగారు చాలా బాగా చెప్పారండి, రేపు జనమంతా మీ మాటలిని పిచ్చెక్కిపోవాలా. అయ్యారండి, రేపు నేను కూడా వస్తానండి.
0: అలాగలేరా.
1: అన్నట్లు ఇంత అంగమ్మ చేస్తున్నారు కదండి, అస్సలు రేపేందండి?
0: రేపు ఏంటంటే, రేపు ఆ విషయమే మర్చిపోయాను రా. ఏంద్రా,
1: నాకేటి తెలుస్తుందండి?
0: రేపేందు నీకు తెలీదు? ఇప్పుడు చెప్తారా?
1: ఇందాక ఆ పెద్ద పంతులు గారిని అడిగిండాల్సిందండి.
0: ఎంత పెద్ద ఎమ్మెల్యేని రేపేందో తెలియకుంటే నవ్వుకోరు?
1: అయితే అమ్మగారిని అడిగొస్తానండి.
0: రేపేంది? రేపేంది? ఇట్లాట ఆడుకుంటూను, ప్రైవేట్లు చెప్పుకుంటూను గడపాల్సిన ఈ మాస్టర్లు సంఘం ఎలా స్థాపించవలే? ఎలా స్థాపించవలే? స్థాపించిన వాళ్ళ గొడవేదో వాళ్ళు పడకుండా ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? పెట్టిరిపో. నాకు సన్మానం చెయ్యాలన్న ఆలోచన వీళ్ళకెందుకు కలగవలే? కలిగను పో. నన్ను పిలిచి సన్మానం చేసి పంపక మీటింగ్ పెట్టి ఇలా మాట్లాడమనవలే. ఇదంతా నన్ను అగమానపరచడానికి ఆ పెద్దన్న చేసిన పర్నాగమా లేక కుట్ర? రేపేందో తెలియకుండా నేను పెసరట్ల పేరయ్యనే కాను. 4వ నెంబర్ సీట్ ఎక్కే అర్హత లేదు.
1: అయ్యగారండి, అయ్యగారండి, ఆ మగారు భయపడిపోతున్నారండి.
0: రేపేందో తెలియనంత మాత్రాన భయపడాల్సిన పని లేదని చెప్పు.
1: కాదండి, మీకు పిచ్చెక్కిందేమోనని.
0: కనకాలు, ఓయ్ కనకాలు.
1: అయ్యగారండి, అమ్మగారు పారిపోతున్నారండి.
0: నువ్వు వాటిలోకి వెళ్ళి ఆ పైన గొల్లెం పెట్టరా, వెళ్ళు గొల్లెం పెట్టు.
1: అట్లాగేనండి.
0: రేపేంది?
1: అయ్యగారు,
0: ఏమిటా, గొల్లెం పెట్టావా?
1: పెట్టానండి. కానండి, ఇద్దరు మనుషులు వస్తున్నారండి, అందులో ఒకడేమో ఇంతలా ఉన్నాడండి, ఆడి చేతిలో పెద్ద తాడుందండి.
0: మన ఇంటికేనా?
1: మన ఇంటికేనండి. వాకిట్లో కూడా వచ్చేసారండి.

0: ఇప్పుడు ఎలారా, ఇప్పుడు ఎలారా, మన మాట వీళ్ళు వీధంతట్టు లేరు. నేను వెనక వైపు నుంచి ఇలా బయటికి వెళ్తాను.
1: అటో పుక్కు పెట్ట కదండి.
0: అప్ప ఎందుకు పెట్టావురా?
1: మీరే ఎట్టమన్నారు.
0: ఇప్పుడు ఏమిట్రా చేయడము?
2: అని కానివరా, త్వరగా
3: కరేమంటారా?
2: కానివ్వండి,
3: కానిస్తున్నా.
0: హనుమంతు, ఒరే హనుమంతు, ఫోన్ పట్టుకోరా, నన్ను సంతేజలా ఉన్నాడు రా.
2: అయ్యా మీరు భయపడకండి, మీకేమీ జరగదని హామీ ఇస్తున్నాగా.
0: కొంపదీసి వీడు ఉరితీస్తారేమిట్రా?
2: అబ్బా గాబరా పడద్దని చెప్పాను కదండి. ఒరే పని కానివరా త్వరగా.
0: ఎందుకురా కొలత తీస్తున్నారు? పూర్తి పెట్టేస్తారే రాని.
3: లేదండి
2: నీ పని కానివరా.
3: అయిపోయిందండి.
2: ఇదిగో 20 రూపాయలు.
3: 20 రూపాయలు తీసుకున్నాను కదా, నాకేం పడిందండి?
0: వాడేమన్నా మలయాళ మాంత్రి కూడా బూబా అంటాడేంటి?
2: అయ్యా వాడు మాంత్రికుడు కాదు, చూడడానికి మొరటుగా ఉన్నాడే కానీ పూలమ్ముకునేవాడు. రేపు మీకు జరగబోయే సన్మానంలో నిలువెత్తు దండ వేయడానికి కొలతలు తీసుకున్నాడు అంతే.
0: ఓ అదా కొట్టేశాడు కదయ్యా. అమ్మయ్యా నీ పేరేమిటన్నావు?
2: ఏమనలేదండి.
0: ఎందుకనలేదు?
2: మీరు అడగలేదుగా.
0: ఎందుకు అడగలేదు?
2: ఏమోనండి.
0: ఏమో ఏమిటి, వాడెందుకలా బూ బా అన్నాడు?
2: దానికండి, దానికో పెద్ద చరిత్ర ఉందండి.
0: అసలు ముందు నీ పేరేమిటో చెప్పయ్యా.
2: నా పేరు భూగోళం బాసురం అండి.
0: సరే భూగోళం అదే పేరయ్యా, భూగోళం బాసురము.
2: నేను మున్సిపల్ హై స్కూల్లో చరిత్ర మాస్టర్నండి. మా స్కూల్లో గత 10 ఏళ్ళుగా సైన్స్ మాస్టర్ లేరండి.
0: ఎందుకు లేరు? నీ
2: చెప్పాను కదండి మున్సిపల్ హై స్కూల్ అని. సైన్స్ మాస్టర్ లేరు కాబట్టి చరిత్ర సైన్స్ రెండు కలిపి నేనే చెప్తానండి. అందుకని పిల్ల ఎదవలు భూగోళం బాసురం అని పేరు పెట్టారు.
4: అయ్యారండి, అయ్యారండి. ఎందో ఈ నడిపి తెలుసు అది కదా అంటండి.
0: అవును కాని సూర్యగోళం
2: కాదండి, భూగోళం బాసురం.
0: ఏదో గోళంలే. అంటే నీవు చరిత్ర మాస్టర్ అన్నమాట.
2: అవునండి.
0: అంటే పిల్లలకి నువ్వు ఏం చెప్తావు?
2: ఏం చెప్తామండి, ఏ మహారాజు ఎన్నేళ్ళు బతికాడో, వాడికి ఎంతమంది పిల్లలున్నారో, వారు కాక మరెంతమంది కోసం వాడు కోడలు దూకాడో, వాళ్ళ కోసం వాడు కట్టించిన సమాధులు, వాటి కొలతలు వగైరా వగైరా.
0: అవన్నీ చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటయ్యా?
2: అమ్మమ్మమ్మ అలా అనకండి, మాకు జీతాలు వస్తాయి, కుర్రాళ్ళకేదో కాస్త కాలక్షేపం జరుగుతుంది.
0: అయితే ఇంకా ఏం చెప్తారండి?
2: ఏం చెప్తామండి, అశోకుడు బాటల కిరువైపులా చెట్లు నాటించాడు.
5: మొక్కలైతే నడతారు కదా, ఏకంగా ఆ చెట్లు ఎట్ట నడతారా?
2: అవన్నీ మాకు తెలవు, మా సిలబస్లో అలాగే ఉంది, మాకు తెలిసింది అదే, అలాగే చెప్తాము.
0: అయితే గోళం పిల్లలకి సరిపోయినయే చెప్తారన్నమాట.
6: మీరు ఇంతవరకు రేపేంది నాటికి విన్నారు. రచన శ్రీ దివాకర్ బాబు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ముజే యే జానకార్ ప్రశంసా హుయే కి ఆయుష్ మంత్రాలయ WHO కే మాధ్యమ సే ఉన్కే సాత్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణి కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
0: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యాసం

తో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం

0: చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు ప్రారంభం కానున్నాయి. రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 ఫోన్ నెంబర్, మరొకసారి 8332905037 అనే వాట్సప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. ఈనాడు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి తోటల పెంపకం లాభాలు ఈ అంశం గురించి దర్శి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస గారితో పరిచయం విందాం.
1: వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తూ ఉండడం వల్ల వ్యవసాయంలో చాలా వరకు కూడా లాభ నష్టాలు అనేవి సహజంగా ఉంటూ ఉన్నాయి. వ్యవసాయం చేస్తూ ప్రత్యామ్నాయంగా పెరటి కోళ్ళ పెంపకం, పెరటి తోటల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నటువంటి రైతులను కూడా మనం చూస్తున్నాం. ఈ పెరటి తోటల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, పెరటి తోటలను ఏ విధంగా పెంచుకోవాలి, పెరటి తోటల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి కేవీకే గృహ విజ్ఞానం శాస్త్రవేత్త టి మానస గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ పెరటి తోటల పెంపకం గురించి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, ముఖ్యంగా మరి ఇవాళ వ్యవసాయంలో ఒడిదుడుకులు అనేవి సహజంగా ఉంటూ ఉన్నాయి. ఈ ఒడిదుడుకులను అధిగమించాలంటే వాతావరణం కూడా అందుకు సహకరించడం లేదు. వ్యవసాయం చేస్తూనే పెరటి కోళ్ళ పెంపకాన్ని, అదేవిధంగా తేనెపట్టు పెంపకాన్ని, అదేవిధంగా ఆకుకూరల పెంపకాన్ని, పెరటి తోటల పెంపకాన్ని చేపడుతూ చాలామంది లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ పెరటి తోటల పెంపకం చేపడితే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? ఈ పెరటి తోటల పెంపకాన్ని ఏ విధంగా చేపట్టాలి అంటారు?
2: ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, పీచు పదార్థాలు మనకు పండ్లు మరియు కూరగాయలతో లభిస్తాయి. కనుక మనం ప్రతిరోజు వెళ్ళి మనకు కావలసిన కూరగాయలను, పండ్లను కొనడం కోసం ప్రతిదినం లేదా ప్రతి వారం మార్కెట్కో లేదా పక్కన ఏర్పాటు చేసిన సంతకో వెళ్ళి తీసుకోవాల్సిన పని అయితే చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనం ప్రతిరోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకోలేక, కొన్ని కొన్నిసార్లు మనం తీసుకోవడానికి వెళ్ళలేని రోజులు కూడా వస్తూ ఉంటాయి పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల. ముందుగా చూసుకున్నట్లయితే మొన్న కోవిడ్ జరిగిన కాలం అంతా మనం మార్కెట్స్ ఇవన్నీ క్లోజ్డ్ అయిపోయి ఉండేవి. అప్పుడు మనకి ఎక్కువ మంది కూరగాయలను కూడా తినకుండా ఓన్లీ పప్పు దినుసులు స్టోర్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని తింటూనే కాలం గడిపేశారు. కనుక ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి అంటే పెరటి తోటల పెంపకం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని వలన మనకు ప్రతిరోజు కావలసిన కూరగాయలను అలాగే పండ్లను మన ఇంటి దగ్గరనే పెంచుకుంటూ ఎటువంటి మందులు ఉపయోగించకుండా న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఎంతో ఆరోగ్యవంతమైన కూరగాయలను మరియు పండ్లను మనం సేకరించాలి.

0: పెంచవచ్చు అన్నమాట.
1: అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనము పెరటి తోటలు పెంచుకునే దానికి అవకాశం ఉందంటారు.
0: అవునండి, ఎందుకంటే పెరటి తోటలు అంటే మనం పొలంతో కంపేర్ చేసి చూసుకుంటే పెరటి తోటల భూమి అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి మనం వాటిని చూసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. అలాగే తీరిక వేళల్లో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొంత సమయాన్ని పెరటి తోటల పెంపకంలో గడిపేయడం అనేది చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో చూసుకుంటున్నట్లయితే పిల్లలకు బెండకాయ చెట్టు ఎలా ఉంటుందో తెలీదు, వంకాయ చెట్టు ఎలా ఉంటుందో తెలీదు, అసలు అవి చెట్లుకే వస్తాయో కాదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న పల్లెటూర్లలో కూడా సూపర్ మార్కెట్లు రావడం అనేది జరుగుతున్నాయి. కూరగాయలను కూడా సూపర్ మార్కెట్స్లో అమ్మడం వలన ఈ తరం పిల్లలకి ఏ మాత్రం నాలెడ్జ్ అనేది లేదు, కూరగాయలు ఏ చెట్టుకి ఎలా వస్తాయి అనేవి. కాబట్టి ఈ పెరటి తోటలు అనేది పెంచడం వలన పిల్లలకి కొంత అవగాహన ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ పెరటి తోటల పెంపకంలో కొంత పని చేసేలా వాళ్ళని చూసుకోగలరు అనమాట. వాళ్ళకు కూడా వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది, ఏ పనులు మనం వ్యవసాయం కింద చేస్తామో కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు కూరగాయలు ప్రాముఖ్యతను వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన పండ్లు కూరగాయలు బయట ఎక్కువ ధరలకు లభిస్తూ ఉంటాయి. అలా కాకుండా వీటిని మన ఇంటి ఆవరణలో చుట్టుపక్కల పెరడులో కానీ ఇంటి మీద టెర్రస్ గార్డెన్ కానీ పెంచుకోవడం వలన మనం ఆ ఖర్చు అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం మొదట ఎప్పుడైతే ఈ పెరటి తోటలని స్టార్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఖర్చు అనేది ఉంటుంది. ఆ విత్తనాలు తీసుకొని రావడం కానీ, భూమిని రెడీ చేసే పద్ధతులు చేసేటప్పుడు కానీ, ఈ రెండు పనులు చేసేటప్పుడు మాత్రమే మనకి ఖర్చు ఉంటుంది. తర్వాత సంవత్సరం అంతటా మనకి మనకు కావలసిన కూరగాయలను లేదా ఆకుకూరలు పండ్లు ఉచితంగానే మన ఇంటి పెరటి నుండి తీసుకోవడం జరుగుతుంది అనమాట. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా సంపాదన లాభదాయకంగా ఖర్చు పెట్టడంలో పెరటి తోటల పెంపకం లాభదాయకం. పెరటి తోటల పెంపకం వయస్సుతో తేడా లేకుండా చిన్నపిల్లలకు పెద్దలకు కూడా ఆచరించవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్పట్లో పెద్దవాళ్ళందరూ వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు, చాలా వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటూ. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే వారు 45-50 సంవత్సరాలు రాగానే మోకాళ్ళ నొప్పులు, ఈ సమస్యలతోటి బాధపడుతూ ఉంటున్నారు. వీళ్ళు గనక పెరటి తోటలు పెంచడం స్టార్ట్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళు పాల్గొంటూ ఉండడం వలన వాళ్ళకి ఆరోగ్యము బాగుంటుంది, అలాగే మంచి కూరగాయలు పండ్లు అనేవి వాళ్ళ ఇంటి ఆవరణలోనే దొరుకుతాయన్నమాట.
1: అంటే పురుగు మందులు అవశేషాలు లేని పంటలు మనం తినవచ్చు.
0: అవునండి, పురుగు మందులు అవసరమైతే ఏముండదు, కాకపోతే పెరటి తోటలు వేయాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు కొంచెం దానికంటే ముందుగా భూమిని తయారు చేసుకోవాలి కాబట్టి, అప్పుడు భూమిని రెడీ చేసుకునేటప్పుడు కొంచెం డిఏపి, ఎంఓపి అలాగే యూరియా వీటిని మాత్రం కొంచెం భూమి రెడీ చేసుకునే సమయంలో భూమిలో చల్లుకుంటే, కొన్ని భూములు ఉంటాయి సారవంతమైన భూములు కానివి, అప్పుడు వాటిలో కొంచెం నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ చేర్చి ఇప్పుడు నేను చెప్పిన ఎంఓపి డిఓపి యూరియాని వేయడం వలన, అలాగే పశువుల ఎరువు ఏదైతే ఉంటుందో వాటిని కూడా భూమిలో చల్లిన తర్వాత బాగా నీరు పెట్టి తర్వాత విత్తనాలు నాటుకుంటే చక్కటి మొక్కలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏ మొక్కలను మనం పెరటి తోటలో పెంచుకోవచ్చు అంటే అన్ని రకాలైన ఆకుకూరలు మనకి బాగా పండుతాయి, అలాగే ఏవైతే కూరగాయలు ఉంటాయో టొమాటో, మిర్చి, వంకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడు వీటన్నిటిని కూడా మనం చాలా సులభంగా ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. కాకపోతే పెరటి తోటలు వేసే సమయంలో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనమున్న వాతావరణ పరిస్థితులు ఏంటివి, వాటికి ఈ కూరగాయలు పెరుగుతాయా లేవా అనేది మాత్రం అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని కూరగాయలు చల్లటి ప్రదేశంలోనే పండుతాయి, అవి కొన్ని రాష్ట్రాలకు సూట్ అవ్వవు అనమాట, ఆ వాతావరణానికి సూట్ అవ్వవు కాబట్టి అవి పెరగకపోవచ్చు. అలాంటి వాటికి షేడెడ్ నెట్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ షేడెడ్ నెట్ ఒకటి తెప్పించుకొని వాటితోటి మనకి కావలసిన అన్ని కూరగాయలను పెంచుకోవచ్చు. ఎందుకంటే అది వాతావరణాన్ని కొంచెం కంట్రోల్ చేసి ఎలాంటి వాతావరణం అయితే వాటికి సూట్ అవుతుందో అలాంటి వాతావరణాన్ని ఇది ప్రొవైడ్ చేయగలదు, షేడెడ్ నెట్స్ అనేవి.
1: మేడం, మరి ఈ పెరటి తోటలను పెంచుకోవాలి అంటే చాలా వరకు కూడా నారు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నారుని ఏ విధంగా పెంచుకోవాలి, ఎంత వయసులో నారు పెంచుకోవాలి, ఏ వయసులో నారు వేసుకుంటే మొక్కలు దృఢంగా ఉండి తోటలు బాగా పెరిగేదానికి అవకాశం ఉంది, ఈ నారు పెంపకాన్ని పెరటి స్థాయిలో పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: కొన్ని కూరగాయలు ఉంటాయి, వాటిని డైరెక్ట్గా విత్తనాలు మనం పెరటి తోటలో వేయలేము కాబట్టి

0: కొంత స్థలాన్ని మనం నారుమడికని పక్కకు పెట్టుకోవాలి. నారుమడి కోసం అని తీసి పెట్టుకున్న భూమిలోనే విత్తనాలు వేసి నారును పెంచుకోవాలి. నారుమడుల్లోని నారు 10 నుండి 15 సెంటీమీటర్లు ఎత్తు వచ్చాక వాటిని 15 నుండి 15 సెంటీమీటర్ల నుండి వచ్చేంత వరకు ఉంచి 4 నుండి 5 వారాల వయసు గల నారుని మాత్రం మనం మడుల్లో నాటుకోవచ్చు, అంటే మన పెరటి తోటల్లో నాటుకోవచ్చు అన్నమాట. నారు వేసిన తర్వాత 4 నుండి 5 వారాలు వయసు కలిగిన నారును మాత్రమే మనం పెరటి తోటలో పెంచగలం. అంతకంటే చిన్న వయసులో ఉన్నవి వేయడం వలన అంటే కొన్ని అంత బాగా బ్రతికే అవకాశాలు ఏవి ఉండవు అన్నమాట. ఎందుకంటే అంతకంటే తక్కువ వయసులో ఉన్న నారుకి అన్నీ తీసుకోగలిగే క్యారెక్టరిస్టిక్స్ అనేవి అప్పటికే డెవలప్ అయి ఉండవు. కాబట్టి 4 నుండి 5 వారాల వయసు అయితే తప్పనిసరి.
1: నారులో ఎలాంటి తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పెరటి తోటలు పెంచుకునేటువంటి రైతులు?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప నారులో మనం తెగులు ఇలాంటివి చూస్తామన్నమాట. ఆకుముడత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు వీటికి న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చూసుకోవాలి అంటే అగ్రిమిన్మాక్స్ అనే ఒక మందును మాత్రం మనం ఉపయోగించవచ్చు. అలాగే పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో పెంచుకోవాలి అనుకుంటే వేప నూనె, వేప పిండి వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
1: మేడం మనసు గారు, మరి ఇవాళ రైతులు పోటీతత్వంతో ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు, భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా మందులు వాడటం లే, పోటీతత్వంతో మందులు వాడుతూ ఉన్నారు. ఈ మందులు ఎంత మోతాదులో వాడాలి, ఎలాంటి ఎరువుల యాజమాన్యాన్ని ఆచరిస్తే ఈ పెరటి తోటల్లో పురుగు మందుల అవశేషాలు లేని పంటలను మనం తీసుకోవచ్చు అంటారు?
0: ముందుగా మనం భూమిని తయారు చేసుకునే పద్ధతిలో ప్రతి చదరపు మీటర్కు 2.5 గ్రాముల కంపోస్ట్ ఎరువును కలుపుకోవాలండి. తర్వాత ప్రతి 15 చదరపు మీటర్లు మడికి చదును చేసే ముందు 500 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్, అలాగే 250 గ్రాములు అమోనియం సల్ఫేట్, అలాగే 125 గ్రాములు పొటాష్ ఎరువులు వేయాలి. తర్వాత మొక్కల పెరుగుదల దశలో 2 లేదా 3 దఫాలుగా 50 గ్రాములు యూరియాను వేయాలి. అలాగే ఏ మందైనా మనం వాడే ముందు ఏ ప్రదేశంలో అయితే మనం పెరటి తోటలను పెంచాలి అనుకుంటున్నామో అక్కడి నేలను మనం ఫస్ట్ పరీక్షించాలి. మట్టి పరీక్ష చేయించిన తర్వాత మనకి ఆ భూమిలో ఎటువంటి లోపాలు ఉన్నాయనేవి మనకి ఆ రిపోర్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాము. తర్వాత వాటికి తగినంత ఏ మందులు వేస్తే ఆ నేలను మనం బాగుపరచుకోగలమో అటువంటి మందులు మాత్రమే వేసుకోవాలి. అంతేకాని పోటీతత్వంతో పక్కన రైతులు మందులు వేస్తున్నారని చెప్పి వాటిని తీసుకొని వచ్చి మనం కూడా వాడకూడదు. ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చుతోటి మనం పెరటి తోటలను పెంచుకుంటే అంత ఖర్చు మిగులుతుంది, అలాగే మనకి అంత మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. ఎంత వీలైతే అంత మందులు లేకుండా నాచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే పెరటి తోటలు పెంచుకునేలా చూసుకోవాలి. వీలైనంత వరకు వేప నూనె మరియు వేప పిండి, వర్మీ కంపోస్ట్, అలాగే పశువుల ఎరువులతో మన పెరటి తోటలని చక్కగా పెంచుకోవచ్చు. కొన్ని కూరగాయలు మాత్రమే ఉంటాయి, అవి బాగా తెగుళ్ళు వాటికి ఆకర్షితులవుతాయి. అవే మిరప మరియు వంగ. వీటికి మాత్రం ఏవో 1-2 మందులు వారానికి ఒకసారి చొప్పున కొట్టుకుంటూ ఉండడం వలన వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్నట్లయితే మార్కెట్లో మనకి ఆకుకూరలు చాలా ధరలు పెరిగిపోయాయన్నమాట. అదే ఆకుకూరలు మన పెరటి తోటలో పెంచుకోవడం స్టార్ట్ చేశామంటే అతి తక్కువ ధరలోనే మనం సంవత్సరం అంతటా ఆకుకూరలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. 100 గ్రాములు విత్తనములు కనుక తెచ్చుకుంటే మనకి 50 నుండి 100 రూపాయల్లో ఖర్చు అయిపోతుంది. అలాగే వాటికి ముఖ్యంగా చూసుకుంటే ఆకుకూరలు పెంచడానికి ఎటువంటి మందులు అవసరం లేదు. వాటిని న్యాచురల్ పద్ధతిలోనే ఎటువంటి మందులు చల్లకుండా ఓన్లీ వేప నూనె మాత్రమే చల్లుకుంటూ వాటిని పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నీరు బాగా పెట్టగలిగి వాటిని ప్రతి వారం చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ, అలాగే వేప నూనె వారానికి ఒకసారి కనుక మనం వాటి మీద స్ప్రింకిల్ చేస్తే స్ప్రే చేయడం వలన ఎంతో లాభదాయకమైన ఆదాయం మీరు పొందగలరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆకుకూరలు చాలా ఎక్కువ మనకి ఉత్పత్తి అనేది ఉంటుంది. ఇంట్లో కావాల్సినంత మనం ఉపయోగించుకొని మిగిలినదంతా మార్కెట్కి అలా సరఫరా చేయడం వలన కొంత ఆదాయం సంపాదించుకోగలిగినట్లు అవుతుంది. ఈ విధంగా చేసినట్లయితే పెరటి తోటల నుండి వచ్చిన ఆదాయాన్ని మనం ప్రథమంగా మనం పొలంలో ఏదైతే పొలం చేయాలనుకుంటున్నామో వాటికి ఖర్చుకు కూడా ఈ డబ్బు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పూర్వం మన పెద్దలు చూసుకున్నట్లయితే పాడి పంటలు అని చెప్పేవాళ్ళు. ఎవరైతే ఇంటి దగ్గర పాడిని పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు వాటి నుండి వచ్చిన ఉత్పత్తులను ఇంట్లో ఉపయోగపెట్టుకోవచ్చు, అలాగే మార్కెటైజ్ చేసుకుంటే వాళ్ళకి గొప్ప ఆదాయం కూడా కలుగుతుంది.

0: ఈ పాడి నుండి వచ్చిన ఆదాయంతో మనం పొలాలకి అవసరమైన ఖర్చును కూడా, పెట్టుబడిని కూడా మనం చాలా సులభంగా పెట్టుబడి పెట్టచ్చు. అలాగే ఏవైతే చిన్న చిన్న పంటలు వేసుకుంటాము, చిరుధాన్యాలు అలాంటివి వేసుకుంటే పంట నుండి వచ్చిన ఉత్పత్తులను కూడా మనం ఎంతో ఉపయోగపెట్టుకుంటూ ఎటువంటి ఖర్చు లేని వ్యవసాయం అయితే మనం చేసుకోగలం అన్నమాట.
1: పెరటి తోటల పెంపకం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి? సేంద్రియ పద్ధతిలో ఎలా పెరటి తోటలు పెంచుకోవాలి? ఎట్లాంటి మెలకువలు పాటిస్తే ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైన ఉత్పత్తులను మనం తీసుకోవచ్చు? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పెరటి తోటల పెంపకం లాభాలు ఈ అంశం గురించి దర్శి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో జానపద గేయాలు విందాం.

పెంపకం లాభాలు ఈ అంశం గురించి దర్శి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో జానపద గేయాలు విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం విందాం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో బీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది

0: ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 సంవత్సరం ఆగస్ట్ నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026వ సంవత్సరం అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025వ సంవత్సరంలో విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
1: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
0: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
1: భారత ప్రభుత్వం డిసెంబర్ 21వ తారీఖు 2025 సంవత్సరంలో దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
0: దీన్ని సింపుల్ గా
1: విబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047కు వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
0: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
1: ఇప్పుడు ఇది 1జూలై నుంచి 2026 సంవత్సరం నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026న రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1జూలై నుంచి 1వ తారీఖు 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన
0: అమలు చేయబడ్డది
1: మన స్టేట్ లో.
0: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మార్పులు చెందాయి. సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
1: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు.
0: 100 రోజులు ఉండేది
1: ఇంతకుముందు, 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
0: పెంచడం జరిగింది.
1: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది. అదొకటి. తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే, పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు.

0: అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి. ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేశారు.
0: అదేవిధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేయాలి,
0: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
1: అంటే ఫండ్స్ అలొకేషన్ కూడా కొద్దిగా చేంజ్
0: అయ్యింది. ఫండ్స్ అలొకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
0: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్లో 2.5 ఎకరా వరకు మ్యాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసి దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు.
0: ఉంటుంది, కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
1: 3 ఇయర్స్.
0: 3 ఇయర్స్.
1: సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా
0: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
0: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
0: చూసుకోవచ్చు, వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతారు.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
0: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు. కుటుంబానికి 2.5 ఎకరా ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద వస్తే,
1: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
0: ఒకరు కానీ ఇద్దరు కానీ, ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకర్ వరకు ఇస్తాం.
1: సరేనండి, ఇప్పుడు మన రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
0: ఇంతేకాకుండా మనం ఫారం పార్ట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదన్నా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్లు పెడతారు గట్లల్లో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి, పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకుని కూడా ఇస్తారు. సో ఆ విధంగా మనకు రైతు ఫారం పాండు వాటర్ తగ్గినాయి, ఫారం పాండు చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా

0: చేయడం జరుగుతుంది రైతుకి.
1: అంటే రైతుకు అయితే చాలా ఉపయోగకరంగా ఉంది,
0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
0: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, బాగా చాలామంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
0: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒక 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అనే ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది, అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
0: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
0: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నాం కదా, ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
1: అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
0: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్ మెయిన్ విద్య కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎస్ఎస్జి మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
1: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబీజీ రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇవ్వవాణి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్సనాలిటీస్ అవార్డ్స్, వ్యక్తిత్వం మరియు అవార్డుల గురించిన అంశాలు, సినిమా పాట మునగ అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. ఏపీఎస్పీడిసిఎల్ తిరుపతిలో 135 ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీఎస్పీడిసిఎల్ ఈ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 135. ఇక పోస్టుల వివరాలు చూద్దాం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఎలక్ట్రికల్స్ 125 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లో 6 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికామ్లో 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు. ఇక అర్హత విషయానికి వస్తే, పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, సివిల్ ఇంజనీర్ వీటిలో ఏదైనా ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 1/7/2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితి సడలింపు ఇస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20 జూలై 2026. వెబ్సైట్ apsvdcl.in వెబ్సైటును సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. మరి ఉద్యోగ సమాచారం విన్నారు కదా, కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం.

బింబిసార చిత్రం కోసం మోహన్ భోగరాజ్ సాంధిలియా పీసాపాటి పాడిన పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ పోటీ రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసినటువంటి అంశాన్ని 8332905037 ఫోన్ నెంబర్ మరొకసారి విందాం. 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. అయితే మాకందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. ఇక యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి అనేటువంటి అంశం మీద ఈరోజు పర్సనాలిటీస్ అండ్ అవార్డ్స్, అంటే వ్యక్తిత్వం మరియు అవార్డుల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన ప్రముఖులకు అత్యున్నత పురస్కారాలు లభించాయి. వీటిలో పౌర పురస్కారాలు అయితేనేమి, క్రీడలు మరియు సాహిత్య అవార్డులు కూడా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ముందుగా భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. అయితే ఈ భారతరత్న అవార్డును ఎందులో ప్రదానం చేస్తారంటే సాహిత్యంలోను, సైన్స్లోను మరియు ప్రజాసేవలో విశేష కృషి చేసిన వారికి ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 1954 ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ భారతరత్నను మొత్తం 53 మంది ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. అంటే 53 మంది ప్రముఖమైన వ్యక్తులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వడం ప్రశంసనీయం. వారిలో ఈ అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి గ్రహీత డాక్టర్ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ తర్వాత 1954 పివి నరసింహారావు గారు, భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి ఎంఎస్ స్వామినాథన్ గారు, చౌదరి శరణ్ సింగ్ గారు, ఎల్కే అద్వానీ గారు, ఇటువంటి 53 మంది ప్రముఖులు భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది. ఇక తర్వాత భారత ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాల్లో 2వ పౌర పురస్కారంగా ఈ అవార్డులను చెప్పుకోవచ్చు. ఈ అవార్డులు వచ్చేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ అవార్డులను 3 విభాగాలుగా విభజించి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఏటా గణతంత్ర

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ అవార్డులు లభించాయి. తాజాగా ఈ మధ్యకాలంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మ పురస్కారం అందించడం జరిగింది. మరియు నటుడు, మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ గారికి కూడా ఈ మధ్యకాలంలో పద్మశ్రీ పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ యొక్క పద్మభూషణ్ అనే అవార్డు మూడో అత్యున్నత పౌర పురస్కారంగా చెప్పుకోవచ్చు. పద్మవిభూషణ్ అనే అవార్డు దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఇక పద్మశ్రీ అవార్డు నాలుగో అత్యున్నత పౌర పురస్కారంగా చెప్పుకోవచ్చు. తర్వాత క్రీడా పురస్కారాల గురించి విందాం. ముందుగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం అనేది ఈ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అనే అవార్డు. తెలుగు తేజమైనటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారు కూడా ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది క్రీడాకారులకు సంబంధించిన అవార్డు. ఇక తర్వాత అర్జున అవార్డు. ఈ అర్జున అవార్డు అనేది క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఇచ్చే అవార్డుగా కూడా చెప్పుకోవచ్చును. తర్వాత ఈ క్రీడా పురస్కారమైనటువంటి ద్రోణాచార్య అవార్డు గురించి తెలుసుకుందాం. ఈ ద్రోణాచార్య అవార్డు అనేది క్రీడలు ఆడేటువంటి కోచులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ద్రోణాచార్య అవార్డు ఇప్పుడు ధ్యాన్చంద్ అవార్డు, అర్జున అవార్డు క్రీడాకారులకు ఇస్తే, ద్రోణాచార్య అవార్డు క్రీడల్లో ఉన్నటువంటి కోచులకు ఇచ్చే అవార్డుగా చెప్పుకోవచ్చు. ఇక సాహిత్య పురస్కారాల గురించి తెలుసుకుందాం. జ్ఞాన్పీఠ్ అవార్డు భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారంగా ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు చెప్పుకోవచ్చు. తెలుగులో ఈ అవార్డును పొందిన ప్రముఖులలో విశ్వనాథ సత్యనారాయణ, ఈయన రామాయణ కల్పవృక్షం అనే నవలలు రాయటం వలన ఈ అవార్డు లభించింది. తర్వాత సినారే సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనే నవల రచన వలన ఈయనకు ఈ అవార్డు లభించింది. తర్వాత ఉరిమి రావూరి భరద్వాజ పాకుడురాళ్ళు అనేటువంటి కథ రాయడం వలన ఈ భరద్వాజ గారికి ఈ అవార్డు లభించింది. ఇక సినీ రంగ పురస్కారాలు చూసుకున్నట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డును భారతీయ సినీ రంగంలో అత్యున్నత జీవితకాల పౌర పురస్కారంగా చెప్పుకోవచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తెలుగు వారిలో అయితే ఈ అవార్డు అందుకున్నవారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, కె విశ్వనాథ గారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం జరిగింది. ఇక తర్వాత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అయితే ఉత్తమ నటులకు, దర్శకులకు మరియు సాంకేతిక నిపుణులకు ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఇక ఆస్కార్ అవార్డు ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారంగా ఈ యొక్క ఆస్కార్ అవార్డును చెప్పుకోవచ్చును. ఇక గ్యాలంటరీ అవార్డులు తెలుగులో అయితే శౌర్య పురస్కారాలని కూడా చెప్పుకోవచ్చు, లేదంటే వీరత్వ పురస్కారాలు. అసలు ఈ అవార్డులు ఎందుకు ప్రదానం చేస్తారంటే, యుద్ధ సమయంలో లేదా విపత్కర పరిస్థితులలో సైనికులు, సాయుధ బలగాల సిబ్బంది మరియు సాధారణ పౌరులు ప్రదర్శించే అసాధారణ ధైర్య సాహసాల త్యాగాలను గురించి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు గ్యాలంటరీ అవార్డులు. అయితే ఈ అవార్డును రెండు రకాలుగా ప్రభుత్వం అందిస్తుంది. యుద్ధకాలపు శౌర్య పురస్కారాలు అనగా పరమవీర చక్ర, మహావీర చక్ర మరియు వీరచక్ర. ఇక రెండోది వచ్చేసి శాంతికాలపు శౌర్య పురస్కారాలు, అశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్ర. అయితే ఈ పురస్కారాలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రదానం చేయడం జరుగుతుంది. ఇవి ఈనాటి పర్సనాలిటీస్ అండ్ అవార్డ్స్ గురించిన సమాచారం, అంటే వ్యక్తిత్వం మరియు అవార్డుల గురించిన కొంత సమాచారం. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం, బేబీ.

గమనిక విందాం. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రసంగ పోటీలలోని ముఖ్యమైన అంశం రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333290507 అనే వాట్సప్ నెంబర్ ద్వారా మెసేజ్ పంపగలరు. వాట్సప్ మెసేజ్ రికార్డు చేసి మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు.

మీరు విన్నే ఈ పాట 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆల్పించిన గీతం. ఇంతతో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరికి దక్షిణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విందాం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ రాష్ట శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

0: హక్కు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వార్తల వివరాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है। मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है। ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए। ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, మానవతా జిందగీ కే లియే భీ సోచనా చాహియే.
0: భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్కు 14 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు ఎగుమవుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మార్కెట్ ప్రవేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. దేశీయ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సేవల రంగానికి కూడా ఊతమిస్తుందని తెలిపారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ క్యామరన్ మాట్లాడుతూ, ఇరుపక్షాలకు ఇది గొప్ప ఒప్పందమని ప్రశంసించారు. దీనిపై అపరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపీసీ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కారణంగా 1.5 సంవత్సరాల్లో దేశీయ ఎగుమతులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 19వ నంబర్ జాతీయ రహదారి వారణాసి రింగ్ రోడ్ మధ్య 46 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ, ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
2: 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హే, 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా, యానీ 11,000 కరోడ్ కా హ్యామ్ మోడ్ మే డెవలప్ హోగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. వారాణసీ ఎయిర్పోర్ట్, వారాణసీ రైల్వే స్టేషన్, వారాణసీ క్యాంట్ రైల్వే స్టేషన్, చౌకా ఘాట్, సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయ, కాశీ రైల్వే స్టేషన్ ఔర్ నమో ఘాట్, ఏ సబ్ కే సబ్ ఇస్సే కనెక్ట్ హో జాయేంగే.
0: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమీకాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకువెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: सेमिकॉन 2.0 127,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है, जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
0: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జై

0: లో ఈరోజు నిర్వహించిన విదాయ గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు, పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మ్యాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ EU సహకారాన్ని వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. వాతావరణం. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
1: Under the influence of low pressure area over northwest bay of Bengal and adjoining North Odisha, West Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall also likely to occur over Odisha on 15th, that is on today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77054 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24078 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 120,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, సునీత పాడిన పాట విందాం.

గమనిక విందాం. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశం గురించి 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసిన ప్రసంగాన్ని 8332905037 మరొకసారి ఫోన్ నెంబర్ ఉందాం, 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు జూలై

ముప్పయో తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. తర్వాత పాట జర్నీ చిత్రం కోసం అనురాధ శ్రీరామ్ పాడిన పాట.

తర్వాత పాట. రఘువరన్ బీటెక్ చిత్రం కోసం ఎస్ జానకి దీపు పాడిన పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. అయితే ఈ ప్రసంగ పోటీలలో ఇచ్చే అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశం మీద 2 నిమిషాలలోపు అంటే 120 సెకండ్లలోపు మీరు ప్రసంగాన్ని రికార్డు చేసినటువంటి ప్రసంగాన్ని 83 32 90 50 37. మరొకసారి విందాం ఫోన్ నెంబరు 8332905037 అనే వాట్సప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో 15 మంది ఎంపిక చేసి ఈ ఎంపిక చేసిన విద్యార్థులను 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరవ్వాలి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్వితి గారు కూర్చున్నారు. మనుషులు మారాలి చిత్రం నుంచి పాటను మాకోసం ప్రసారం చేయనుండి ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరి కోసం వీరు కోరినటువంటి పాటను వినిపిద్దాం.

తర్వాత సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు కోరుచున్నారు. వారి పేర్లు కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుగ, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరు కోరుచున్నారు. శ్రీకృష్ణ విజయం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియజేశారు. మరి వీరందరి కోసం శ్రీకృష్ణ విజయం నుంచి పాటను వినిపిద్దాం.

తర్వాత గమనిక విందాం. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసంగ పోటీలలో ఇచ్చే అంశం రేడియో ప్రాముఖ్యత. ఈ అంశం గురించి 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 833290507 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. తర్వాత విందాం. మీరు వింటున్నారు గీతామాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి పాటలు వినే కార్యక్రమం. తర్వాత శ్రోతలు చూద్దాం. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి

కార్యక్రమంలో చివరిగా ఈరోజు మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్ర వారు సమర్పించి గీతామాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న మీ టీం అందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ మీ లెటర్ను గుత్తిరోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి వ్రాస్తున్నామని శ్రోతలు రాశారు. వీరెవరో చూద్దాం. బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్దాంజనేయులు వన్నయ్య, పెద్ద హనుమంతప్ప, మారిని రాజమ్మ, మారిని కృష్ణ, మారిని గజేంద్ర, మారిని చైతన్య, హర్ష, అశ్విత, మారుట్ల కరుణాకర్ గారు కోరుచున్నారు. వయసు పిలిచింది చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయాలని ఉత్తరం ద్వారా తెలియచేశారు. వీరి కోసం వయసు పిలిచింది అనేటువంటి చిత్రం నుంచి వీరు కోరుకున్నటువంటి పాటను వినిపిద్దాం.

0: పెదవులు చిలుకును మధురసం, నీ హృదయం మాత్రం పాదరసం. నీ పెదవులు చిలుకును మధురసం, నీ హృదయం మాత్రం పాదరసం. నాలో రేతావు జ్వాల, ఒకరితో పాడేవు.
1: మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా తెలియజేసిన పాటలు వినే కార్యక్రమం గీతామాలిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఇంతవరకు రాగం తానుం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధురకి తల విందాం కార్యక్రమంలో ముందుగా అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కి పడిన పాట.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి లేవిందాం.